ఆయ నమః కపాలినే నమః నీలలోహితాయ నమః ధ్యానాహారాయ నమః అపరిచ్ఛేద్యాయ నమః గౌరీభర్త్రే నమః గణేశ్వరాయ నమః అష్టమూర్తయే నమః విశ్వమూర్తయే నమః త్రివర్గాయ నమః స్వర్గసాధనాయ నమః జ్ఞానగమ్యాయ నమః దృఢప్రజ్ఞాయ నమః దేవదేవాయ నమః త్రిలోచనాయ నమః వామదేవాయ నమః మహాదేవాయ నమః పటవే నమః పరివృడాయ నమః దృఢాయ నమః విశ్వరూపాయ నమః విరూపాక్షాయ నమః వాగీశాయ నమః శృతిమంత్రగాయ నమః సర్వప్రణవసంవాదినే నమః వృషాంకాయ నమః వృషవాహనాయ నమః ఈశాయ నమః పినాకినే నమః ఖట్వాంగినే నమః చిత్రవేషాయ నమః చిరంతనాయ నమః మనోమయాయ నమః మహాయోగినే నమః స్థిరాయ నమః బ్రహ్మాండధూర్జటినే నమః కాలకాలాయ నమః కృత్తివాససే నమః సుభగాయ నమః ప్రణవాత్మకాయ నమః నాగచూడాయ నమః సుచక్షుష్యాయ నమః దుర్వాససే నమః పురశాసనాయ నమః దృగాయుధాయ నమః స్కందగురవే నమః పరమేష్ఠినే నమః పరాయణాయ నమః అనాదిమధ్యనిధనాయ నమః గిరీశాయ నమః గిరిజాధవాయ నమః కుబేరబంధవే నమః శ్రీకంఠాయ నమః లోకవంద్యోత్తమాయ నమః

వైద్యాయ నమః వియద్గోప్త్రే నమః సప్తావరమునీశ్వరాయ నమః అనుత్తమాయ నమః దురాధర్షాయ నమః

సాధనాయ నమః వివృతాయ నమః సమృతాయ నమః శిల్పినే నమః బ్యూడరోస్కాయ నమః మహాభుజాయ నమః.

0: नमः शिवाय। You are listening to shaivam.org radio.
1: ఆ శిశువుని అలా లాలించి, అయ్యో ఈ బిడ్డే, ఈ బిడ్డని ఎవరు సరిగ్గా చూడట్లేదే, నేనైనా సరిగ్గా చూసుకుంటాను అని పెద్ద మహాదేవి ఆ శిశువుని లాలించి మోక్షం పొందింది. అంతేకాదు, కాళీపురాణంలో కథ ప్రకారంగా అమ్మవారు రాక్షసంహారం చేసి ఉగ్రమూర్తి అయి ఊగిపోతున్నట్ట. రాక్షసంహారానికి ఏ ఉగ్రత అమ్మ చూపించిందో ఆ ఉగ్రత ఆ సంహారం తర్వాత ఉపసంహరింపబడలేదు. మంట పుట్టించడం సులభమేనండి, తిరిగి చల్లారడానికి కొంత టైం తీసుకుంటుంది. ఈ లోపల ఆ వేడిమిని భరించాలి, ఆ వేడిమిని. కానీ ఎవరు భరించలేకపోతున్నారు దేవతలందరూ. ఎవరు ఈ సమయంలో అమ్మవారిని శాంతింపజేయగలరు అని పరమశివుణ్ణి ప్రార్థన చేస్తే ఆ పరమశివుడు వెంటనే శిశురూపం ధరించేట. శిశురూపం ధరించి బాల సహజమైన రోదనం చేసేట. ఆయన ఆ రోదనం చేసిన వెంటనే అమ్మవారు ఎవరా ఈ పసిపిల్లలు ఏడుపు అని చూసింది. చూడగానే అంత శివుడు శిశువై కనిపించాడు. ఆ త్రినేత్రాలు అన్నీ ఉన్నాయి, కానీ శిశుప్రాయంలో ఉండి ఏడుస్తున్నట్ట. వెంటనే జగన్మాతకి మాతృభావన, మాతృ చైతన్యం, వాత్సల్యం పొంగి చల్లబడిపోయిందట. ఈ రూపంతో చల్లబరిచాడు, అలాగే శిశు రూపంలో కూడా వ్యక్తమయ్యాడు ఆయన. ఈ ఇప్పుడు చెప్పిన ఈ రూపాలన్నిటికీ శివరూపం కూడా ఒకటి ఉంది. లోకంలో మనం చూసే జ్యేష్ఠ ఇవే కాకుండా శివుడు కూడా జ్యేష్ఠ రాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత అని చెప్పబడుతున్నారు. జ్యేష్ఠమై రాజతే ప్రకాశించువాడు, అందరిలో జ్యేష్ఠుడు. అందరిలో జ్యేష్ఠుడైతే లాభం ఏంటండి, వాడు చాలా పెద్ద ఆయనండి, అలా మూల కూర్చోబెట్టండి అని ఉండడు ఆయనది. పెద్దవాళ్ళు అనగానే మనం నమస్కారం పెడతాం, కానీ దేని పనికిరాని వాళ్ళు అనుకుంటాం. కానీ ఆయన అలా కాదు, ఎంత జ్యేష్ఠుడు అంత రాజతే ప్రకాశిస్తూ ఉన్నాడు. అందుకే జ్యేష్ఠ రాజా అని అన్నారు, సమర్థుడైనటువంటి వాడు అని. అలాంటి జ్యేష్ఠరాజు ఆయనే, చివరికి మహా యాక్టివ్గా పరిగెత్తే పిల్లవాడు ఆయనే, అన్నిట్లోనే ఆయనే గోచరిస్తూ ఉన్నాడు. ఈ దర్శనం వల్ల మనకి ప్రపంచంలో కనబడే పిల్లలు పెద్దలు అందరూ మధ్యములు అందరిలోనే ఈశ్వర చైతన్యం ఉంది అనే దర్శనంతో పాటు ఈశ్వరుడు కూడా ఇన్ని రూపాలతోనే ఉన్నాడు, అనంత రూపాలతో. ఉపాసించేవారు శివ ఉపాసకులు ఆ పరమశివుణ్ణి వాళ్ళ భావనానుగుణంగా, అయ్యా వృద్ధరూపుడైన రుద్రా నీ పాదాలకు నమస్కారం, గురువు నీ పాదాలకు నమస్కారం అని నేను గురుస్వరూపాన్ని చెప్పుకున్న కపర్ధనే చవ్యుప్తకే సాయిత అని. ఇప్పుడు శిశుస్వరూపంగా ఆయన మనం లాలించుకోవాలి. లాలించుకోవాలంటే భగవంతుడి కన్నా మరొకటి దగ్గర కాడండి, ఎప్పుడైనా ఏ వయస్సులోనైనా ఆయన లాలించవచ్చు మనం. అందుకే పట్టిన వారి చేబిడ్డ పరమాత్ముడు అంటారు అన్నమాచార్య. భగవంతుడు అంటే ఎవరంటే, ఎవరు పట్టుకుంటే వారి బిడ్డేనయ్యా అన్నారు. ఎత్తిన వారి ఎత్తువారి చేతి బిడ్డ అనే సామెత ప్రకారంగా ఎవరు పట్టుకుంటే వారి బిడ్డ అయిపోతే అంట భగవంతుడు. పట్టుకోవడం ఆలస్యం. అలాగ మన లాలనికి సులభంగా దొరికేవాడు గనుకనే అమాయకురాలైన బెజ్జ మహాదేవి ఆయన శిశువుగా చేసి లాలించి మోక్షం పొందింది. అందుకే అపగల్భాయచ అని. ఇప్పుడు మనం ముందు పుట్టేవి వెనక పుట్టేవి ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి విశ్వ చైతన్యంలో. ఈ ముందు పుట్టేవి వెనక పుట్టేవి మనుష్య వ్యవస్థలోనే కాదు, జంతు వ్యవస్థలో వృక్ష వ్యవస్థలో కూడా ఉన్నాయి. అందుకే అటు తర్వాత నమో జఘన్యాయచ బుద్ధినియాయచ. జఘన్యాయచ అంటే పుట్టేటటువంటి చోట్లు వెనక్క కలిగి పుట్టేవి అని అర్థం. అంటే దూడలు మొదలైనవన్నీ కూడా ఎలా పుడుతున్నాయి, ఆ ఆవుల గేదెల మొదలైన వాటి వెనక భాగం నుంచి పుడతాయి. జఘన్యాయచ జగన భాగము నుంచి వెనుక నుంచి పుట్టేటటువంటివి. బుద్ధినియాయచ అంటే మూలము నుంచి ఉత్పన్నమయ్యేవి అని చెప్తున్నాడు. అంటే దుంపలు విత్తనాలు మొదలైన వాటి నుంచి ఛేదించుకుని ఊర్ధ్వ దిశగా పెరిగే వాటిని బుద్ధినియాయచ అన్నారు. వెనుక నుంచి పుట్టే వాటిని జఘన్యాయచ అని చెప్తున్నారు. అంటే ఒక్క మానవ సృష్టిలోనే కాదు, సర్వ సృష్టిలో కూడా ఈశ్వర చైతన్యం ఉన్నది. అందులో ఆ గర్భంలో ఆ జీవుడు ఆ విధంగా పెరగడం, అవయవాలు రూపుదిద్దించుకోవడం, సమయం వచ్చినప్పుడు ఆ జఘన్యాయచగా పుట్టడం అంటే ఎవరు ఏర్పాటు చేస్తున్నారు ఈ వ్యవస్థని, అడుగడుగునా కూడా అంతా ఈశ్వరుడి చేతిలోనే ఉంది అనేటటువంటి స్పృహ మనకు కలిగిస్తుంది రుద్రం. అందుకే జఘన్యాయచ బుద్ధినియాయచ ఇన్ని రకములుగా కనిపిస్తున్న ఈ విశ్వంలో మరొక విశేషం చెప్తున్నారు, శోభ్యాయచ అని. శోభమునందు అంతర్యామయ్యే ఉన్నవాడు. శోభములు అంటే అర్థం ఏమిటి, సా ఉభ శోభ. ఉభయము ఎక్కడున్నాయో అదే శోభము. ఉభయములు ఉండే చోటు ఏదంటే మన లోకానికి శోభలోకం అని పేరు, భూమికి శోభము అని పేరు. ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం సహవర్తత ఇది శోభ అన్నారు. పుణ్యపాపములతో వర్తించేటటువంటి వాటికి శోభములు అని పేరు. మరి యొక్క భూలోకంలోనే ఉందా అంటే నిజమే అది. ఎందుకంటే పుణ్యేన పుణ్యలోకం జయతి, పాపేన పాపలోకం జయతి అని చెప్పారు. కేవల పుణ్యమే ఉంటే దేవతాలోకాల్లో ఉంటారు, కేవల పాపమే ఉంటే నరకాదుల్లో పచ్యమానమైపోతూ ఉంటారు. పాపపుణ్య మిశ్రమము ఉంటేనే ఈ మిశ్రలోకంలో ఉంటారు. భూమికి ఏమని పేరు? మిశ్రలోకం అని పేరు భూలోకంలో. ఎందుకంటే ఇక్కడ పూర్తి సుఖం అనుభవిస్తాం అనుకోవడం అవివేకం, అలాగనే పూర్తి దుఃఖమే అనుభవిస్తాం అన్నాను అనుకోవడం కూడా అవివేకం. ఈ రెండు కలిసి వెళుతూ ఉంటాయి. ఎందుకంటే పాపపుణ్యముల మిశ్రమం మన దేహం, మన అనుభవం. అందుకే శోభ్యాయచ అంటే పుణ్యపాప మిశ్రమమైనటువంటి మర్త్యలోకమునందు కూడా వ్యాపించుకున్న విశ్వేశ్వరుడు అనర్థం. పృథివ్యాధులు యందు వ్యాపించువాడు అని. అలాగే శోభము అంటే మనం కనిపించే భూమి మాత్రమే కాకుండా మన దేహము కూడా శోభమే. ఈ దేహము ఒక లోకంగా భావిస్తే ఎవరి దేహం వాడిది, ఆ దేహంతో అనుభవించే అనుభవము వాడిది. అంతవరకు భూమంతా ఎంత ఉంటే మనకెందుకండి? మన దేహం ఏంటి, మన తిండి ఏమిటి, మన ప్రపంచం ఏంటో మనం చూసుకుంటే ఇది కూడా మళ్ళీ శోభమే. ఈ దేహంలోనే ఉభయములు ఉన్నాయి, రెండు కూడా. ఈ దేహమంతా ఉభయాత్మకం, ఇరు పార్శ్వములు ఎలాగూ ఉన్నాయి. ఆ ఇరు పార్శ్వములతోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ లోపల కదులుతున్న ఇరు భాగాలు కూడా. అందులో శీత ఉష్ణములు ఈ రెండూ సమముగానే ఉన్నాయి. సుఖ దుఃఖములు, లాభాలాభములు, వీటన్నిటితో కూడినటువంటిది ఈ దేహం. ఈ దేహాన్ని అంటిపెట్టుకున్న మనస్సు కూడా ఈ రెండింటినే భావిస్తూ ఉంటుంది. అందుకే ద్వంద్వాత్మకమైనటువంటి అంతరంగంలో దేహంలో కూడా ఈశ్వర చైతన్యమే వ్యాపించి ఉంది గనక శోభ్యాయచ అన్నారు. శోభమునందు ఉన్నటువంటి వాడు. ఈ ఉన్నవాడు ఏ విధంగా తిరుగుతున్నా అంటే ప్రతిసర్యాయచ, ప్రతిసరతి అంటే అనుక్షణం సరతి సరించువాడు అని. అలాగే ఈ జంగమాత్మకమైన ప్రపంచమునందంతా ఉన్నవాడు అంటే కదిలేటటువంటి లక్షణం కల జగత్తు. అంటే స్థావరము జంగమము కదా ఈ జగత్తంతా కూడా. ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తుని ఇక్కడ చెప్తున్నాడు. ప్రతిసరతి జంగమాత్మకమైన జగత్తునందు ఉన్నవాడు అని వివరించారు ఇక్కడ. జ్యేష్ఠాయతి నుంచి మీరు గమనించుతూ ఉంటే అన్ని వ్యవస్థల్లో ఉండే జ్యేష్ఠత్వము, కనిష్ఠత్వము, మధ్యమత్వము కూడా మనకు అనుకూలంగా పనిచేయడం ఒకటి. పూర్వము అపరము ఈ రెండు ఈశ్వర చైతన్యవంతములే కనుక దేనిని మనం తీసిపారేయడానికి లేదు. ఆ రెండిటి యొక్క ప్రయోజనము విశ్వ అనుకున్నది. అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి వెనక పుట్టేవి ముందు పుట్టేవంటే సర్వ జంతు జాలాలలో ఒక దూడని చూసినా జఘన్యాయచ అని నమస్కరించవలసిందే. ఒక మొలక మొలకెత్తుతూ ఉంటే బుద్ధినియాయచ అని నమస్కరించవలసిందే. వృక్ష వ్యవస్థ, జంతు వ్యవస్థ, తిర్యక్ వ్యవస్థ అది, అలాగే మానవ వ్యవస్థ, ఇలా ఉన్న జీవ వ్యవస్థ అంతటా కూడా ఈశ్వర చైతన్యం విస్తరించి ఉన్నదని, ఈ జీవ వ్యవస్థ అంతా ఎందులో ఉందో ఆ శోభమునందు కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడని ఇక్కడ విశేషంగా చెప్పబడుతున్నాయి. అలాగే మనలో పుడుతున్న జ్ఞాన చైతన్యాదులు కూడా కొన్ని ముందు వస్తాయి, కొన్ని తర్వాత వెనక దాన్ని అనుసరిస్తూ వెనక వస్తుంది. అలాగే కొన్ని ఊర్ధ్వ దిశలో ఆలోచించే ఆలోచనలు వస్తాయి, కొన్ని అడ్డంగా ఆలోచించేవి వస్తూ ఉంటాయి. ఇలా మన బుద్ధిశక్తుల యొక్క విశేషాలు కూడా ఇందులో చెప్పబడుతున్నాయి. ఇవన్నీ ఎందులో సంచరిస్తున్నాయో ఆ శోభమైన ఈ దేహాన్ని ఎలాగూ చెప్పాడు. ఇందులో ప్రతిసరతి జంగమాత్మకంగా నడుస్తున్నటువంటి ఈ శరీరమునందు అంతర్యామి అయిన పరమేశ్వరుణ్ణి నమస్కరించి ఎప్పుడైతే శోభ్యాయచ అని భూలోకాన్ని చెప్పుకున్నామో మరో రెండు లోకాలను కూడా చెప్పవలసిందే. అందుకు అయితే భూలోకంలో శివుడు ఉంటారు, సరే మరి మిగిలిన లోకాల్లో ఎవడుంటాడండి? ఆయనే ఉంటాడండి. అందుకే యామ్యాయచ క్షేమ్యాయచ అని చెప్పాడు. యామ్యాయచ అంటే యమలోకమునందుండు వారికి, అంటే శివుడేదో భూలోకంలో ఉన్నాడు కనుక ఇక్కడ మన పనేదో మనం చేసుకుందాం అనుకోవడానికి లేదు. ఆ యమలోక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు ఆయన. ఎవరిని ఏ విధంగా శిక్షించాలో అదంతా ఏర్పాటు చేసిన వాడు ఆయన. ఆ యమునిలో యమించే చైతన్యం ఈశ్వరుడు. అందుకే యమః అనే నామం కూడా పరమేశ్వర నామం కిందే చెప్పబడుతుంది. నియమో యమః అని విష్ణు శాస్త్రంలో మీకు కనిపిస్తుంది. యమః అంటే నిగ్రహించువాడు, యమింపజేయువాడు అని అర్థం. ఈ యమః అనే వ్యవస్థ కేవలం యమలోకంలోనే కూర్చోలేదండి, గుర్తుపెట్టుకోండి. అది కూడా విశ్వవ్యాపకమే ఉంది. విశ్వంలో ప్రతిదాన్ని ఒక యమించే వ్యవస్థ ఆటోమేటిక్గా ఇందులో ఉంది. ఆ యమించే వ్యవస్థే యమ వ్యవస్థ. ఇది లోకముల్లో యమలోకం అని ప్రత్యేక లోకం ఉంది. ఎందుకంటే ప్రతి జీవి చేసే కర్మకి ఒక్క లోకం చాలదండి వాడికి. అందుకు అంగీకరించాలి. మనం అంటాం ఏజి మరో జన్మ ఉందా అండి అని. మరి ఇన్ని కర్మలు చేసినప్పుడు అన్ని జన్మలు ఉండవా అండి? ఇన్ని పోగు చేసుకుంటూ అనుభవించడానికి జన్మలో తీరిక ఎక్కడ మనకి? ఇన్ని కర్మలు చేసుకుంటూ ఉంటే మరి అనుభవించడానికి తీరిక ఉండాలి కదా, ఆయువు చాలదు. అందుకు అది అనుభవించడానికి యోగ్యమైన శరీరం ఒకటి వస్తుంది. అందులో అందువల్లనే మనలో ఏర్పడే ప్రవృత్తులు, అవి పెరుగుతున్న తీరు, వీటికి అనుగుణమైన దేహాలే తర్వాత వస్తూ ఉంటాయి. అందుకు ఎప్పటికప్పుడు మన ప్రవృత్తుల్ని సవరించుకుంటూ ఉండాలి. ఈ ప్రవృత్తుల్ని సంస్కరించేవే ధర్మకర్మలు అంటే. ఈ ధర్మకర్మలు విడిచిపెట్టి మన ప్రవృత్తుల్ని ఇష్టానుసారంగా ఉంటే అది అధర్మవర్తన అంటారు. ఈ అధర్మవర్తన అయినప్పుడు ఈ ప్రవృత్తులకు అనుగుణమైన యాతనా శరీరములు మొదలైనవి ధరించి యమాది లోకాలకు వెళ్ళవలసి వస్తుంది. అక్కడ అనుభవం తప్పదు. ఎందుకంటే తర్వాత మళ్ళీ పుట్టినా అన్ని అనుభవాలు ఇస్తే తట్టుకోవడం కష్టం వీడికి. అందుకే ఆ అనుభవముల యొక్క డెన్సిటీ, తీవ్రతని ఆ లోకాల్లో తీర్చిస్తాడు పరమేశ్వరుడు. తీర్చి తర్వాత వాసనల్ని మాత్రమే మిగిల్చి తర్వాత మానవోపాధిలో, జంతువుపాధిలో దానిలోకి పంపిస్తాడు. ఈ విధంగా కర్మానుభవాన్ని ఫిల్టర్ చేయడం ఆయనకే తెలుసు. అందుకే ప్రతి లోకంలోనూ జీవుల రాకపోకల గతులు గమనించుకునేవాడు పరమేశ్వరుడు మాత్రమే. అందుకే పథీనాం పతయే నమః అని ముందే చెప్పుకున్నాం. అందుకు యామ్యాయచ అంటే యమాది లోకములలో ఉండి యమింపజేసేటువంటి ధార్మిక వ్యవస్థ రూప చైతన్యుడు అని అర్థం అనమాట. అటువంటి యమలోకములు ఎందు అంతర్యామయే ఉన్నవాడు. సరే, భూలోకం యమలోకం లేనేనా ఆయన ఉన్నాడు, ఇంకెక్కడున్నాడు? క్షేమ్యాయచ అని తర్వాత చెప్తున్నాడు. క్షేమ్యాయచ అంటే మనకి భోగానుభవం ఇచ్చేటువంటి స్వర్గాది ఊర్ధ్వలోకములు, వాటి యందు కూడా అంతర్యామయే ఉన్నవాడు. అంటే పరమేశ్వరుడు ఏ లోకంలో లేడు చెప్పండి. సర్వలోక వ్యాపకమైనటువంటి వాడు గనక శోభ్యాయచ యామ్యాయచ క్షేమ్యాయచ ముల్లోకములు ఎందు వ్యాపించి ఉన్నవాడని దీని యొక్క అర్థం. అదే త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అని మనం చెప్తున్నాం. ఊర్ధ్వలోకములు, భోగలోకములు ఏవైతే ఉన్నాయో వాటికి క్షేమలోకములు అని పేరు. ఇక అటు తర్వాత కర్మానుభవాలన్నీ ఎలాగ పండించుకు తింటున్నామో అది తెలుసుకోవాలి అంటే మనం పంటలు పండించుకుంటున్నట్లే. ఇక్కడ విశేషం ఏంటంటే పంటల రూపంలో ఉన్న రుద్రుల్ని ఇప్పుడు నమస్కారం చేస్తున్నాడు ఇక్కడ ఆపి. ఏమిటండి ఇలా ఒక దాంట్లోంచి ఒకదానికి ఆ లింక్ ఏమిటి అని అడిగితే పరిశీలించి చూస్తే అన్నిట్లోనూ పరమేశ్వరుడే కనిపిస్తాడని చెప్పుకున్నాం. ఒక రైతుని చూడండి, ఆ రైతులోని ఈశ్వర చైతన్యం ఉన్నది. అసలు రైతు అనే శబ్దమే సంస్కృత జన్యం. రయం అంటే సంపద అని అర్థం. అగ్నినహారయమశ్నవత్ అన్న మంత్రం ఉంది, అగ్ని ద్వారా సంపదను పొందుతామని. ఈ రయం తనోతి ఇది, ఆ రయం సంపదను వెలికి తీసి విస్తరింపజేసేవాడిని రైతు అన్నారు. భూమిలో మనకు కనబడకుండా ఉన్న రయం సంపదను వెలికి తీస్తాడట, అదే రైతు అనే శబ్దంగా తెలుగులో మనకి భ్రంశమై వచ్చింది. ఇలాంటి రైతు ఎలా చేస్తాడో చూడండి. విత్తనాలన్నీ సేకరిస్తాడు, క్షేత్రాన్నంతటిని ఆవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమః. ఆ క్షేత్రాన్ని ఎంత బాధిస్తాడండి. అయ్యో క్షేత్రాన్ని బాధించకూడదు అంటే పంటలు ఉండవు. ఆ నాగలితో దాని స్వరూపాన్ని మార్చి దున్ని కకావికలం చేసి పెకలించి కలుపుని రాళ్ళని అని పెకలించి ఎంత కల్టివేషను ఇదంతా చేసి అందులో ఈ బీజములన్నీ వేస్తాడు. బీజములన్నీ వేసాక కనిపెట్టుకుంటూ జలము మొదలైనవి అందజేస్తూ ఎంత పోషిస్తాడండి. అప్పుడు ఆ పెరుగుతున్నటువంటి పంటలన్నీ కూడా ఆహా మనల్ని ఎంత చక్కగా కాచుకుంటున్నాడు రైతు అని అనుకోవచ్చు. ఇంకా వాటిని కాచుకోవడానికి రేయింబవళ్ళు తాను చాలా జాగ్రత్తగా ఉంటాడు. అక్కడ మంచె కూడా ఏర్పాటు చేసుకుని చూస్తూ ఉంటాడు. అలాగే చక్కగా ఏపుగా పెరిగిన తర్వాత ఏం చేస్తాడు, మొత్తం కోసి ఖాళీ చేసేసి ఆరగింపులకు పంపిస్తాడు. తద్వారా చివరికి అలాగని మొత్తం నాశనం చేస్తున్నాడా, మళ్ళీ బీజాలు మిగుల్చుతాడు, ఆ బీజాలతో మళ్ళీ సృష్టి చేస్తాడు. అదే పని చేయట్లే పరమేశ్వరుడు. ఈ జగత్తంతా పూర్తయిన తర్వాత ఈ బీజములన్నీ దాచిపెట్టుకుని మళ్ళీ విశ్వమనే క్షేత్రములను ఏర్పాటు చేసి అందులో ఇవన్నీ పండించి మళ్ళీ సమయం వరకు మొత్తం లయం చేస్తున్నాడే. లేదా మరి రైతు గారిని చూస్తే శివుడు గుర్తురాకేమవుతాడండి. అందుకు ప్రపంచంలో ప్రతి దానిలో ఈ సృష్టి స్థితి లయాత్మకమైన బ్రహ్మ విష్ణు శివాత్మకమైన చైతన్యం ఒక్కటే అన్నిట్లోనే కనిపిస్తుంది. ఒక పని ప్రారంభిస్తాం, పనిని కొనసాగిస్తాం, పనిని పూర్తి చేస్తాం, అవునా లేదా? అందులోని ఈ వ్యవస్థ కనిపిస్తున్నది. ఈ వ్యవస్థ అన్ని చోట్ల ఉన్నాయి గనక ముల్లోకాల యందు అని పనిచేస్తూనే ఉన్నాడు. అందుకే కదులుతూ ఉంది జగత్తంతా కూడా. అందుకే ప్రతి సరియాయచ ముల్లోకాలలో కూడా ఈ కదలికతో ఈ పనులు నిర్వహిస్తున్నటువంటి వాడు. అందుకే తర్వాత పంటల గురించి చెప్తున్నారు చూడండి. ఉర్వర్యాయచ కళ్యాయచ, ఉర్వర్యాయచ కళ్యాయచ. నిజానికి మనం బాగా ఆలోచించగలిగితే మన శరీరంలో ఎన్ని పంటలు పండించుకుంటున్నాం, ఆ కర్మానుభవాలన్నీ ఇందులో పండించుకుంటున్నాం. ఆ పండించుకుని వాటిని నూర్చి ఏ విధంగా ఆరగించాలో ఆ విధంగానే ఆరగిస్తున్నాం. ఇలా కర్మానుభవాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడే. అందుకే భుక్తిం ముక్తించ విందతి అనే మాటలు పెట్టాం. భుక్తి అంటే అన్నం మాత్రమే కాదని అనుభవము అని అర్థం చెప్పుకున్నాం. భుక్తి ముక్తి, భుక్తి అంటే అనుభవం, ముక్తి అంటే కైవల్యం. కర్మానుభవం భుక్తి, కర్మానుభవ కర్మబంధ రాహిత్యం ముక్తి. ఈ రెండు పరమేశ్వరుడే ఇచ్చేవాడు. అందుకు ఉర్వర్యాయచ కళ్యాయచ అంటే సర్వ సస్యములతో ఉన్నటువంటి పంట పొలాలలో ఉండే రుద్రునికి నమస్కారము అన్నారు. ఇది మనకు తెలిస్తే ఏపుగా పెరిగిన పంటలన్నీ ఆ రుద్రస్వరూపంగా మనకు కనిపిస్తాయి. రుద్రుడంటే ఐశ్వర్యమేయుడు కదండి. అందులో అవి బాగా ఏపుగా పెరిగి ఆ ధాన్యము జొన్నలు ఇవి కంకులతో ఉండి అలా ఒరిగినప్పుడు ఆ గాలికి ఆ ధాన్యం చప్పుడు చేస్తున్నప్పుడు ఆ రుద్రుని కాలిమంజీరాల ధ్వానంలా వినిపించదు మనకి తెలుసుకోగలిగితే. ఇలా మనం చూడగలిగితే పంట పొలాలన్నిటా కూడా పరమేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు. రుద్రుడంటే ఐశ్వర్యమయుడు అన్నాం కదా. ఆ నిండైన పంట చూస్తే అమ్మయ్యా మంచి పంటలు పండేది దేశమంతా అనుకుంటుందే. అంటే రుద్రుడు గాని అనుగ్రహించకపోతే నిండైన పంటలు మనకుండవు. సస్యాధిపతి పరమేశ్వరుడు ఇక్కడది చెప్తున్నారు. జల వ్యవస్థను చెప్పారు, లోక వ్యవస్థను చెప్పారు, జీవ వ్యవస్థను చెప్పారు. సస్య వ్యవస్థ అంటే పోషకరమైనటువంటి సస్య వ్యవస్థలో ఉర్వర్యాయచ కళ్యాయచ. కళ్యాయచ అంటే కళ్ళెములు. ఈ కళ్ళాలు వేరు. ఈ కళ్ళాలని గుర్రాలను పెట్టుకునే కళ్యాలు కాదు. కళ్యా అంటే నూర్చెడి స్థానాలు, ధాన్యాలు మొదలైనవి నూర్చుతారే ఆ కళ్ళెములు అని వాటిని కళ్యాయచ అనే సంస్కృత శబ్దం నుంచి వచ్చింది. ఉర్వర్యాయచ అంటే సస్య సమృద్ధి కలిగినటువంటి భూముల యందు అంతర్యామి అయిన వాడు. కళ్యాయచ ఆ పంటలను నూర్చే భూముల యందు అంతర్యామి అయిన వాడు. అంటే అక్కడ ఇది ఎందుకు చెప్తున్నారంటే ఈ పంట పండిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంక ఏ విధమైనటువంటి అరిష్టాలు దానికి సోకకుండా అంటే పంటను కూడా కాపాడాలి ఆ పరమేశ్వరుడు. అవన్నీ తెచ్చిపెట్టుకుని ఈ కళ్ళెము భూములు యందు ఉంచితే అక్కడ కూడా రక్షించాలి. ఆ నూర్చిన ధాన్యమంతా చేతికందేలా కాపాడాలి ఆయన. అందుకు ఈ మంత్రోచ్చారణ వల్ల మన సస్యములు రక్షింపబడతాయి. అందుకే అన్నారు రుద్రం ఊళ్ళో ఎందుకు చదవాలి, ప్రతి ఊళ్ళో శివాలయంలో రుద్రంతో అభిషేకం ఎందుకు జరగాలంటే ఆ ఊరిలో పాడి పంట బాగుండాలి, అక్కడున్న కళ్యములు ఎందు విశేషాలు ఉండాలి. ఇలాంటి వ్యవస్థ ఏర్పరిస్తే ఆ ఆలయాలకి పోషణ కూడా లేకుండా, ఈ రుద్రాదులు జపించే వాళ్ళు కూడా లేకుండా, పోనీ వాళ్ళకి తెలిసినటువంటి పరంపర ప్రకారంగా రైతులు మొదలైన వాళ్ళు వాళ్ళ పరంపరాగతమైన దేవతను కొలుచుకుందామంటే అది కూడా వారిని చెయ్యనివ్వకుండా వారిని ధర్మాల నుంచి మార్చేస్తూ ఉంటే మరి దేశానికి కరువు రాకేమవుతుందండి. అందుకు మనం ఎలా చెప్తున్నారో చూడండి. ఇక్కడ సృష్టిలో ఏదైనా సరే ఈశ్వరానుకూలత లేకపోతే సాధ్యం కాదు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి చాలు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహ స్వరూపం లేకపోతే ఏది సాధ్యం కాదు జగత్తులో. ప్రతి దానిలో ఆయన అంతర్యామిగా ఉన్నాడు గనకనే ఆయన్ని నువ్వు నమస్కరిస్తే ఆ అంతర్యామి అయిన ఆయన వాటిని సాధ్యం చేయిస్తాడు, అనుకూలం చేయిస్తాడు. అందుకే ఇక్కడ చెప్పడం పంటల యందు వాటిని నూర్చే చోటుల యందు ఉన్నటువంటి వాడు రుద్రుడు. కేవలం మొలకలెత్తేటప్పుడే అని చెప్పుకోవడం కాదయ్యా, గరికల యందు వృక్షముల యందు మాత్రమే కాదు, అంటే తమంత తాముగా పెరిగేవి, మనం కల్టివేట్ చేసేవి ఇవి. అయితే మనం కల్టివేట్ చేసాం కనుక మన ప్రయోజనం కాదు. అక్కడ కూడా పరమేశ్వరుడు మొత్తంగా వ్యాపించి ఉండాలి, ఆ నూర్పుల యందు వ్యాపించి ఉండాలి. వీటినే మనం చెప్పుకోవాలి అంటే కర్మానుభవములను అందించువాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఉర్వర్యాయచ కళ్యాయచ కూడా ఏదో కాదు, అది కూడా మన దేహమే. ఇన్ని లోకాలు ఎందుకు తిప్పుతున్నాడు? శోభ్యాయచ యామ్యాయచ క్షేమ్యాయచ ఎందుకు ఈ మూడు చోట్ల తిప్పాడంటే ఈ పండిన పంటలు ఉన్నాయే కర్మపు పంటలు, వాటిని నూర్చి అందించడానికి ముళ్ళో కళ్ళో తిప్పుతున్నాడు. అలా మనం దీన్ని చక్కగా అన్వయించుకుని అర్థం చేసుకోవచ్చు. ఈ తత్వం అంతా మనకి ఇస్తున్నది ఏమిటండి? శ్లోక్యాయచ అవసాన్యాయచ అని చెప్తున్నారు ఇక్కడ. శ్లోక్యాయచ అంటే శ్లోకముల యందు అంతర్యామయ్య ఉన్నవాడు. శ్లోకాల్లో ఆయన ఉంటాడట. శ్లోకం అంటే ఏమిటి? ఇది విశేషం. శ్లోకం అంటే వేద మంత్రమే, ఇది అర్థం. శ్లోకము, కావ్యము, కవి, ఋషి ఇవన్నీ వేద మంత్రములకున్న పర్యాయ పదాలు. ఛందస్సు, శ్లోకము ఇవన్నీ కూడా. శ్లోకము అంటే కీర్తిమంతమైనది, దివ్యమైనది అని అర్థం. కనుక వేదమును మించిన శ్లోకం ఏదీ లేదు. వేద మంత్రమే శ్లోకం. ఆ శ్లోకముల యందు అంతర్యామి అయిన వాడు అంటే వేద శబ్దముల యందు అంతర్యామి అయిన వాడు అంటే వేద మంత్ర స్వరూపుడైన వాడు, వేద మంత్రముల్లో ఉండే దేవతాస్వరూపుడు, వేద మంత్రముల్లో ఉండే శబ్ద బ్రహ్మస్వరూపుడు. అయితే వేదము రెండు విధాలుగా మనకు ప్రధానంగా చెప్పబడుతుంది, వేదము వేదాంతము. ఇంకా విభజిస్తే వేరే విషయం, కానీ వేదము వేదాంతము రెండున్నాయి మనకి. వేదమంతా కర్మని మనకు ప్రేరేపింపజేస్తే వేదాంతం ఆత్మతత్వాన్ని ఆవిష్కరింపజేస్తున్నది. అయితే వేదం కర్మని ప్రేరేపిస్తున్నది కనుక బంధనహేతం అంటామా? త్రైగుణ్య విశ్వావేద నిస్త్రైగుణ్యో భవ అర్జున అన్నాడు కృష్ణ పరమాత్మ. వేదములన్నీ త్రైగుణ్య విషయముల, నువ్వు నిస్త్రైగుణ్యుడు అవు అన్నారు. త్రిగుణాతీత స్థితికి వెళ్ళు అంటే వేదాలను విడిచిపెట్టేమనా? కాదు దాని అర్థం. మనం ఉన్న చోటే పరమావధి అనుకోకుండా గమ్యం ఒకటి ఉందయ్యా, దానికి మధ్యలో త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవలో నడుస్తూ త్రోవే పరమార్థం అనుకోకు, త్రోవకి ఆవల చేరవలసిన గమ్యాన్ని గుర్తు తెచ్చుకో అని. అందుకే వేదం త్రోవలాంటిది అయితే వేదాంతం గమ్యం లాంటిది. అందుకే వేదమనే త్రోవలో వేదాంతాన్ని మనం చేరుకోవాలి. త్రోవలోనే ఆగిపోకు, ఆ కర్మలలోనే లంపటుడు అవ్వకుండా దాని పరమార్థాన్ని తెలుసుకో. యజుర్వేదంలోనే ఒక మంత్రం చెప్తాడు, యజ్ఞం ఎందుకు చేయడం అండి, నెయ్యి కాల్చడం తప్ప అన్నాడు ఆయన. మరి ఆ మాట యజుర్వేదం చెప్పాక మరి యజ్ఞాలు ఎందుకు చేయడం మనం? అంటే తెలియకుండా చేస్తే నెయ్యి కాల్చడమే అన్నాడు ఆయన. పరమార్థం తెలియకుండా యజ్ఞాది కర్మలు చేస్తే నెయ్యి కాల్చడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు. నువ్వు అక్కడ నెయ్యి వేస్తూ అగ్ని రగిల్చినప్పుడు నీ లోపల రగిలేటటువంటి ఒక మహాచైతన్యాగ్ని ఉంది, దాన్ని గమనించు, దాన్ని ఉపాసించు అనే భావాన్ని నువ్వు తెలుసుకోవాలి. అందుకు బహిర్యాగం అంతర్యాగం కలిపి సాగాలి. ఈ లక్షణం మనం గ్రహించమని వేదమే సూచన ఇచ్చింది. అందుకే వేదాంతము అంటే వేదాలన్నీ మూసేసి వేదంలో అంతంలోకి వెళ్ళిపోదామని కాదు. ఏదైనా ఒక తీర్మానం చెయ్యాలి అంటే విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి, అవునా లేదా? అధ్యయనం చేస్తూ కూర్చోం, చివరికి ఒక నిర్ణయానికి వస్తాం, అవునా లేదా? ఈ నిర్ణయం దేనివల్ల వచ్చింది? అధ్యయనం వల్ల వచ్చింది కదా. ఒక జడ్జి తీర్పు ఇవ్వాలి, జడ్జి తీర్పు ఇచ్చేయాలంటే వాడంతటి వాడు సడన్గా నిన్న రాత్రి నాకు తోచింది తీర్పిస్తున్నాను అంటాడా? అనడు కదా. సమర్థులైనటువంటి లాయర్లు వాదించితే అన్ని వాదనలు విని తన యుక్తిని, తన యొక్క అనుభవాన్ని, తన యొక్క జ్ఞానాన్ని, న్యాయాన్ని ఉపయోగించి ఒక తీర్మానం ఇస్తాడు. అదేవిధంగా వేదములు చేసిన వాదనలన్నిటికీ తీర్మానం ఒకటి ఉంటుంది. అంటే దీని యొక్క సారం ఇది, అంటే వేదములన్నీ ఇచ్చిన తీర్మానము వేదాంతము అంటే మరేమిటో కాదు. అంతమంటే ఏంటి? చివర అని అర్థం. వేదములకు చివర చెప్పబడింది అంటే అర్థం వేదము చెప్పిన చివరి మాట అని అర్థం. ఒక పుస్తకంలో కన్క్లూషన్లో మొత్తం సారం ఉంటుంది, అలాగే వేదము యొక్క సారమంతా వేదాంతంలో ఉంది. ఆ కారణం చేత వేదముల యందు పరమేశ్వరుడు ఉన్నాడని శ్లోక్యాయిత అనే నామానికి అర్థం. అయితే వేదాల్లో చెప్పబడ్డాడు కానీ ఉపనిషత్తుల్లో ఆయన కాదండి, పూర్తి ఆత్మతత్వం చెప్పబడింది అంటే ఓరి పిచ్చివాడా అవసాన్యాయచ అని మళ్ళీ చెప్తున్నాడు. అవసాన్యాయచ అంటే వేదముల యొక్క అవసానమునందు చెప్పబడినవాడు. ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మము ఈతడే అని చెప్పబడుతున్నారు. వేదముల చేత, వేదాంతముల చేత, రెండింటి చేత ప్రతిపాదింపబడే పరతత్వం ఈయన. అందుకే వేదైశ్చ సర్వైరహమేవ విద్య వేదాంతకృత్ వేద విదేవచాహం. ఇదే మాట కృష్ణ పరమాత్మ అక్కడ మనకు తెలియజేశారు. ఇలాగ వేదముల చేత, వేదాంతముల చేత కూడా ప్రతిపాదింపబడే పరతత్వం పరమేశ్వరుడు. శివతత్వం చాలా ఆశ్చర్యకరమైన తత్వం. దీన్ని సరిగ్గా అధ్యయనం చేయడం చేతగాని పాశ్చాత్యులు శివుడు గురించి రాసిన పనికిమాలిన వ్యాఖ్యలు పట్టుకుని శివద్వేషులు, మన భారతీయంలో భారతీయంగా ఆలోచించలేని వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు రాశారు. పొరపాటున ఆ పుస్తకాలు ఎప్పుడైనా మీకు తారసపడచ్చు, అందుకు ముందే సమాధానం చెప్తున్నాం. రుద్రుడనే దైవం చెప్పబడ్డాడు కానీ శివుడనేవాడు ఎక్కడా చెప్పలేదని రాశారు వాళ్ళు. శివుడనేవాడు చెప్పబడలేదు అంటే శివుడు ఎలా ఉంటాడంటే ఆయన వివిధములైన పాలతో చేసిన ఉత్పత్తులలో పాలు ఎలా ఉంటాయో అలా ఉంటాడు. అది ఒకటి విషయం. పాలతో చేసిన ఉత్పత్తుల్లో పాలు ఎలా ఉన్నాయో శివుడు అలా ఉన్నాడు. బ్రహ్మ విష్ణు రుద్రాది రూపములన్నింటిలోని ఆయనే ఉన్నాడు. శివుడు కానివాడు దేవుడు కాలేడు, గుర్తుపెట్టుకోండి. శివుడు కానివాడు దేవుడు కాలేడు. వివేకంతో ఆలోచిస్తే ఈ మాట స్పష్టమైపోతుంది. శివుడు అంటే శుభస్వరూపుడు అని. ఏ దేవత అయినా సరే నేను శివుణ్ణి కానండి అంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పచ్చు. ఎందుకంటే శుభం కలిగించిన వాడు మనకెందుకండి, శివం అంటే క్షేమం మోక్షం, అది ఇవ్వని వాడు మనకెందుకండి, అందుకే శివుడు కాని దైవం లేదు. అలాగా సర్వదేవతల యందు ఏ వ్యాపించిన ఏ శివత్వం ఉందో ఆ శివత్వాన్ని మనం నమస్కారం చేస్తున్నాం. అందుకు నమ శివాయ అంటే సర్వదేవతల యందు వ్యాపించిన ఏకైక శివం ఏది ఉందో దాన్ని మనం పట్టుకున్నాం. ఎప్పుడు సృష్టిలో ప్రతి దానిలోంచి శివమే మన వైపు వస్తుంది, అది విశేషం. శుభం కైవల్యం మంగళం అన్ని. అందుకే శివుడు ఏ విధంగా ఉన్నాడంటే అవసాన్యాయచ ఉపనిషత్తుల యందు చెప్పబడి ఉన్నటువంటి వాడు. అందుకే ఉపనిషద్వేద్యుడు గనకనే ఉపనిషత్తు చెప్తోంది మాండూక్యోపనిషత్తు ఏమని, నువ్వు త్రిగుణములు దాటిన చతుర్థ స్థితికి వెళితే ఆ చతుర్థావస్థ యందు తురీయం అంటారు దాన్ని, ఆ తురీయమునందు ఏది భాసిస్తున్నదో దానినే చతుర్థం మన్యంతే శివం అన్నారు. ఆ చతుర్థమైన స్థితిలో ఉన్నవాడే శివం అయినటువంటి వాడు. ఆ తురియాతీతుడైన తురియ స్థితిలో ఉన్నటువంటి త్రిగుణాతీతుడే త్రిగుణముల యందు వ్యాపించి ఉన్నాడు, ఇది విశేషం అన్నమాట. ఇది శివతత్వం. అందుకే అవసాన్యాయచ వేదాంత ప్రతిపాద్యుడు. ఈ విషయం మనకి శ్రీనాథుడు వారు చెప్తారు, విహరించునెవ్వడు వివిధోపనిషదర్థ హర్మ్యాగ్రముల యందు నగరహంబు, సవరించునెవ్వడు జఠరగోళంబున వడవడంగగనుండ భూతగణము, నెరయించునెవ్వడు నిజ సనాతనమాయ సకల ప్రపంచంబు సంతతముగా, విహరించునెవ్వడు వివిధోపనిషదర్థ హర్మ్యాగ్రముల యందు నగరహమ్ము, చరియించునెవ్వడు శాశ్వత మంగళ ప్రొద్ధామరార్భటి నొక్కరుండు. అహహా అయ్యాది దేవుడు అనామయుండు రుద్రుడు అవిచించుడు ఆజ్యుడు అరూపుడుండ అవ్యయంబుగు తత్వమేమనవసంబే అన్యులకు ఎట్టి వారికి అనగులారా అంటారు శ్రీనాథ మహాకవి. అటువంటిది వివిధ ఉపనిషద్ అర్థములుగా వ్యాపించినటువంటి ఆ పరమాత్మే అవసాన్యాయచ అని చెప్పబడుతున్నవాడు. ఆయనే వన్యాయచ నమః, అరణ్యములలో అంతర్యామి అయినటువంటి వాడు అన్నారు. అయ్యా వేదాలంటాడు మళ్ళీ అడవుల్లోకి తెస్తాడండి, ఈ ఒక దగ్గర పోనీ అక్కడ ఉన్నామంటే ఏదో ఆ దగ్గర దానికి తీసుకెళ్తే మళ్ళీ అక్కడ దవీమని అరణ్యాల్లో పడేస్తాడేంటండి. ఇది వనము అంటే దుర్గమమైన స్థానములు అని అర్థం. ఈ వేదము వేదాంతము ఎన్ని చదివినా వింటున్నంతసేపు చాలా బాగుంటుంది, అసలు తత్వం ఏదిందో అది దుర్గమము, దుర్లభో దుర్గమో దుర్గో. అదే మనం అమ్మ అంటే దుర్లభ దుర్గమా దుర్గా అన్నాం, అంతే అది మాత్రం ఒక్కటే దుర్గమే. అది దుర్గము అంటే ప్రవేశించడానికి వీలు కానిది. నువ్వు వేదాలు మతనం చేసిన వేదాంతాలు మతనం చేసినా అది దుర్గమమే. అది బ్రహ్మ పరబ్రహ్మ జ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానం అంత తేలిక కాదు. అది దుర్లభము అంటే కష్టసాధ్యమని అర్థం తప్ప అసాధ్యమని కాదు. అది గుర్తుపెట్టుకోండి. అత్యంత కష్టంతో సాధించవలసినది భగవంతుని అంటే తేలిగ్గా లభించే వస్తువు కాదండి. ఎన్ని సాధనలు ఎన్ని చేయాలి. దుర్గమము అలాంటి దుర్గమమైనటువంటి బ్రహ్మజ్ఞానముగా ఉన్నవాడు గనక వన్యాయచ అన్నారు. అరణ్యములలో ఉన్నవాడు అంటే అది విశేషం. అలాంటి స్థానములందు ఉన్న పరమేశ్వరునికి నమస్కారము అని చెప్పి ఇప్పుడు సప్తమ అనువాకంలోకి మనం ప్రవేశిస్తున్నాం, ఏడవ అనువాకంలో. ఈ అనువాకంలో మళ్ళీ అన్యతో నమస్కారములే అంటే ఒకే వైపు నమస్కారం ఉంటుంది, ఉభయతో నమస్కారం కాకుండా. ఇది మీకు ఎలా ఉంటుందంటే ఒక యుద్ధం ప్రారంభావస్థ నుంచి విజయావస్థ వరకు మొత్తం వర్ణించబడుతుంది ఇందులో. ఎందుకంటే రుద్రం అనేది ఒక కల్పవృక్షం, ఏది కావాలంటే అది, పంటలు కావాలంటే పంటలు, జ్ఞానం కావాలంటే జ్ఞానం, అన్నం కావాలంటే అన్నం, నీరు కావాలంటే నీరు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఆయన అని తెలియజేస్తున్నది. ఈ స్పృహతో మనం ఏది ముట్టుకున్నా ఈశ్వరుడు కనిపిస్తాడు. మన ఇంట్లో పంపు నుంచి గారే చిన్న ప్రవాహం కూడా ఈశ్వరుడే. అది బకెట్లో పెట్టుకుంటే అందులో కూడా ఆయనే కనబడుతున్నాడు. అందుకే రుద్రం ఎక్కడ జరుగుతుందో అక్కడ జలానికి కూడా లోటుండదు, ఇందులో ఏ సందేహం లేదు.

0: Namashivaya. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Pandita Rajyudu. Porokalamlo Veda viruddhamainatvanti matalanni kuda prabalipothu unnai. Vedalanni kuda apavrshayalu kavu. Avi evaro kondaru swarthapurulu cheppinatvanti vakyalu tappinchantakanne em kadu. భగవంతుడు అనేవాడు లేడు. వేదాలను కొంతమంది స్వార్థపరులు తమ ఉదర పోషణ కోసమే దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. యజ్ఞయాగాదులన్నీ కూడా ఉపయోగం లేనటువంటివి, ఇవి జంతు బలి ఇస్తూ ఉన్నారు, హింసాయుతమైనటువంటివి అని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చార్వాకులు, జైనులు, బౌద్ధులు, అనేక రకాలైనటువంటి వాళ్ళు మిగిలినటువంటి మతాలన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. వేద విహితమైనటువంటి ఈ మతాలన్నీ కూడా వెనకబడిపోతూ ఉన్నాయి. అటువంటి సమయంలో కైలాసం నుంచి పరమేశ్వరి యొక్క ఆజ్ఞ మేరకు నందీశ్వరుడు బసవేశ్వరుడు అనేటటువంటి పేరుతో కర్ణాటక దేశంలో ఆవిర్భవించి శైవ మతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ నందీశ్వరుడు తన యొక్క సహచరులైనటువంటి భృంగి, శృంగి వీరందరితోనూ వచ్చి ఈ శైవ మతాన్ని ఎంతవరకు ప్రచారం చేయగలుగుతాడు అనే అనుమానం వచ్చింది ఈశ్వరుడికి. ఒకసారి ఇలా లాభం లేదు, అందుకని శాపం ఇవ్వగలిగినటువంటి వాడు, ఆ శాపాన్ని ఉపసంహరించగలిగినటువంటి వాడు, సర్వశాస్త్ర పండితుడు, ఘటనాఘటన సమర్థుడు, అనన్య సామాన్యుడు అయినటువంటి అద్వితీయుడైనటువంటి ఒక మానవుణ్ణి గనక భూలోకంలోకి పంపినట్లయితే అతడు ఈ శైవాన్ని బాగా ప్రచారం చేయగలుగుతాడు అని చెప్పి భావిస్తూ ఉన్నాడు. అలా భావించినటువంటి సమయంలో ఆ భావన మాత్రం చేతనే ఈశ్వరుడి ఎదురుగా ఒక ఆకారం నుంచుంది. అది ఈశ్వరుడికి నమస్కారం చేసింది. స్వామి ఏమి సెలవు అంది. ఈశ్వరుడు తల ఎత్తి తల ఒక్కసారి పంగించి, నాయనా, భూలోకంలో నందీశ్వరుడు బసవేశ్వరుడు అనేటటువంటి పేరుతో శైవ మతం ప్రచారం చేయడం కోసం అని వెళ్లాడు. నువ్వు భూలోకంలో జన్మించి అతడికి సహాయకారిగా ఉండవలసింది. భూలోకంలో ద్రాక్షారామము అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రదేశం ఉంది. ఆ ద్రాక్షారామంలో భీముడు అనేటటువంటి ఒక పండితుడున్నాడు. అతడు పరమశివ భక్తుడు. ఆ భీముడి యొక్క ఇంట్లో అతని గర్భాన నువ్వు జన్మించవలసింది అని చెప్పేసి చెప్పాడు. శివుని యొక్క ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడై ఆ శివాంశ సంభూతుడైనటువంటి వాడు ఈ యొక్క భీముడు అనేటటువంటి పండితుడి గర్భాన జన్మించాడు. ఆ భీముడి యొక్క భార్య గౌరమాంబ. ఆ గౌరమాంబ భీముడు వీళ్ళిద్దరికీ జన్మించినటువంటి వాడు ఈ బాలకుడు. అతడికి మల్లికార్జునుడు అని నామకరణం చేశాడు ఈ భీముడు. మల్లికార్జునుడు పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. అతనికి ఉపనయనం చేశారు. చదువుల కోసమని గురువు దగ్గరికి పంపారు. మల్లికార్జునుడు ఏకసంధాగ్రాహి. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్ని కూడా ఒక్కసారి వినంగానే అతనికి వచ్చేసినాయి. అతడు ఏకసంధాగ్రాహి. చిన్నప్పటి నుంచి కూడా శివుడి మీద, శివుడి యొక్క భక్తి తత్వం మీద అతనికి మక్కువ ఎక్కువ కాసాగింది. ఈ రకంగా పెరిగినటువంటి ఈ మల్లికార్జునుడు శివభక్తిని ప్రచారం చేస్తూ ఉన్నాడు. మెళ్ళో లింగాలు శివలింగాన్ని ధరించాడు. రుద్రాక్ష మాలలు ధరించాడు. విపోది ముఖాన ధరించాడు. ధరించి వీర శైవాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆ ఊళ్ళో నుండి బ్రాహ్మణోత్తములు పండితులు అందరూ కూడా ఇతణ్ణి నిందించసాగారు. అయినప్పటికీ కూడా మల్లికార్జునుడు ఏ రకంగానూ కూడా జంకకుండా ఆ శైవ మతాన్ని మాత్రం ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున ఆ గ్రామంలో మహాదేవుడు అనేటటువంటి ఒక శివభక్తుడు, మహాదేవయ్య అని పిలుస్తూ ఉండేవాళ్లు, అతని పేరు మాత్రం మహాదేవుడు. ఈ మహాదేవుడు అనేటటువంటి ఒక శివభక్తుడు ఉండేవాడు. అతడు శివుణ్ణి పూజించడం కోసము అని చెప్పేసి శివార్చన కోసం సంబారాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. శివుణ్ణి అర్చించడానికి కూర్చున్నాడు. తీరా అర్చన మొదలు పెట్టబోయేసరికి ఇప్పుడు గుర్తొచ్చింది, అయ్యో అర్చనకు ముఖ్యమైనటువంటి ఆ పూను మాత్రం మర్చిపోయాని అనుకున్నాడు. వెంటనే లేచి పరిగెత్తుకుంటూ దొడ్లోకి వెళ్లాడు. అపరాహ్నం కావస్తూ ఉన్నది, పూజకు వేళ మించిపోతుంది, అందుకని పరిగెత్తుకుంటూ దొడ్లోకి వెళ్లి అక్కడ కనిపించినటువంటి పూలన్నీ కూడా కోసుకుని గబా గబా వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉన్నటువంటి ఈ మహాదేవయ్య పూజకు వేళ అయిపోతూ ఉన్నది అనేటువంటి తొందరలో త్వర త్వరగా నడుచుకుంటూ వస్తూ వస్తూ ఆ దేవతార్చన కోసమని పెట్టినటువంటి ఆ సంభారాలన్నీ ఉంచినటువంటి ఆ పూజా పాత్రను ఒక్క తను తన్నేశాడు. పొరపాటున జరిగిపోయింది ఈ హఠాత్ సంఘటన. భగవంతుడి పూజ కోసం అక్కడ ఉంచినటువంటి వస్తువులన్నీ కూడా నేల మీద పడిపోయినాయి. చూశాడు ఈ మహాదేవయ్య, అయ్యో అపచారం జరిగిపోయింది, మహాపచారం జరిగిపోయింది, ఘోరమైనటువంటి అపచారం జరిగిపోయింది. ఈ అపచారం సామాన్యమైనటువంటి కాదు, సాక్షాత్తు ఈశ్వరుణ్ణి అర్చించడం కోసం తెచ్చినటువంటి ఈ సంభారాలన్నీ కూడా నేలపాలైపోయినాయి, అది కూడా నా కాలుతో నేను తన్నేశాను. ఇది ఈ పాపానికి నిష్కృతి లేదు అని పరిపర విధాలుగా విలపించినటువంటి వాడై చివరికి అక్కడ ఉన్నటువంటి ఒక గండ్ర గొడ్డలు తీసుకుని తన రెండు పాదాలు కూడా నరికేసుకున్నాడు. ఈ కాలతోనే కదా నేను ఆ శివుడి యొక్క అర్చన కోసం అని తెచ్చినటువంటి ఈ సామాన్లన్నీ కూడా ఈ సంభారాలన్నీ కూడా తన్నేసింది, కాబట్టి ఈ కాళ్ళు ఇక్కడ నరికిపోవాల్సిందే, ఈ కాళ్ళు ఇక్కడ క్షయమైపోవాల్సిందే అని ఆ రెండు కాళ్ళు నరికి అక్కడ పారేశాడు. ఇప్పుడు కాళ్ళు పాదాలు రెండు తెగిపోయినటువంటి ఆ మహాదేవయ్య లేవలేనటువంటి స్థితిలో అక్కడ పడిపోయి ఉన్నాడు. కాళ్ళ నుంచి కారినటువంటి ఆ రక్తం అంతా కూడా అక్కడ మడుగు మడుగ్గేటేసింది. ఆ దేవతార్చన చేసేవంటి ఆ దేవతా మందిరానికి ఎదురుకుండానే పడిపోయి ఉన్నాడు. రక్తం మడుగులో పడి కొట్టుకుంటూ ఉన్నాడు. కాని శివపంచాక్షరిని మాత్రం జపిస్తూ ఉన్నాడు. ఓం నమ శివాయ శివపంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు ఈ మహాదేవయ్య. ఈ విషయం ఊరంతా వ్యాపించింది, అందరికీ తెలిసిపోయింది. ఊళ్ళో జనం అందరికీ కూడా మహాదేవయ్య కాళ్లు తెగేసుకున్నాడు, శివారాధనకు తీసుకొచ్చిన సంబారాలన్నీ కూడా పొరపాటున అతని కాళ్లు తగిలి నేలపాలైపోయినాయి, అందుకు ప్రాయశ్చిత్తంగా తన కాళ్ళను తానే తెగొట్టేసుకున్నాడు. మహాశివ భక్తుడు, అమోఘమైనటువంటి భక్తుడు, కాబట్టి అతన్ని చూసినంత మాత్రం చేతనే మన యొక్క జన్మ తరిస్తుంది అని చెప్పేసి అందరూ ఊహిస్తూ ఉన్నారు. పరుగు పరుగున జనం అంతా వచ్చి అతన్ని చూసి పెడుతూ ఉన్నారు. ఇల్లంతా జనం మోగి ఉన్నారు. ఈ విషయం మల్లికార్జునుడికి తెలిసింది. ఈ పండితుడైనటువంటి మల్లికార్జునుడు తాను కూడా ఈ మహాదేవయ్య చూడటానికి వచ్చాడు. మహాదేవయ్య రక్తం మడుగులో పడి కొట్టుకుంటూ ఉన్నాడు. ఓం నమ శివాయ అని శివపంచాక్షరి మహామంత్రాన్ని మాత్రం జపం చేస్తూ ఉన్నాడు. అందరినీ తప్పుగమ్మని లోపలికి వెళ్లాడు మల్లికార్జునుడు. దీపారాధన వెలుగుతూ ఉన్నది.

మల్లికార్జునుడు చేశాడు. ఆయన మహాభక్తుడు మల్లికార్జునుడు, మహామహిములు కలిగినటువంటి వాడు. అంటే ఆ క్షణం నుంచి మల్లికార్జునుడికి శిక్షగణం పెరిగిపోయింది. మల్లికార్జునుడు చెప్పిందే వేదమైపోయింది. ఇంతవరకు ఆ మల్లికార్జునుడిని నిందించిన వాళ్లు కూడా ఇక మాట్లాడటం మానివేశారు. వాళ్ళు ఏమీ అంటం లేదు, మల్లికార్జునుడు చెప్పిందే వేదమైపోయింది. మల్లికార్జునుడు ఈ రకంగా శిష్య ప్రశిష్య గణాలన్నింటినీ కూడా పోగు చేసి సేవమతాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉన్నటువంటి ఈ మల్లికార్జునుడు దేశ దేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఈ రకంగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ మల్లికార్జునుడు తన యొక్క శిష్యుల కోరిక మీద సందవోలు అనేటటువంటి గ్రామానికి వెళ్లాడు. ఆ పట్టణాన్ని వెలనాటి చోడుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన బౌద్ధుడు, ఆయన గురువు గారు ఒక బౌద్ధ మతాచార్యుడు. అక్కడికి వెళ్లాడు, తన శైవ మతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఈ విషయం రాజుగారికి తెలిసింది, రాజుగారి యొక్క గురువు గారైనటువంటి ఆ బౌద్ధ మతాచార్యుడికి తెలిసింది. వెంటనే బౌద్ధ మతాచార్యుడు రాజు దగ్గరికి వచ్చి, రాజా సభను ఏర్పాటు చేయించు, ఆ మల్లికార్జునుడిని సభకి రమ్మను, ఈ సభలో అతన్ని నేను ఓడించి పంపిస్తాను అన్నాడు. గురువుగారికి ఆజ్ఞ మేరకు సభని ఏర్పాటు చేశాడు మహారాజు. ఆ సభకి రావాల్సిందిగా మల్లికార్జునుడికి ఆహ్వానం పంపారు. మల్లికార్జునుడి సభకు వచ్చాడు. అయితే సభ ప్రారంభం కాకముందే ఈ బౌద్ధ మతాచార్యుడు దేశంలో ఉన్నటువంటి కర్మవాదులు, కాలవాదులు, వేదాంతులు, సాంఖ్యులు, యోగాచార్యులు, చార్వాకులు, పాంచరాత్రులు, జైనులు, బౌద్ధులు వీళ్ళందరినీ కూడా ఆ సభకి రావించాడు. సభ ప్రారంభమైంది. ఇప్పుడు ఆ బౌద్ధ మతాచార్యులు లేచి, మల్లికార్జున, నా చేతిలో ఓడిపోయినటువంటి అనేక రకాలైనటువంటి మతాల వాళ్ళు ఈ సభలో ఉన్నారయ్యా, ముందు వాళ్ళందరినీ ఓడించు. వాళ్ళు గనక నీ చేతిలో ఓడిపోయినట్లయితే అప్పుడు నేను రంగంలోకి వస్తాను. ఒకవేళ నువ్వే గనక వాళ్ల చేతిలో ఓడిపోయినట్లయితే నా అవసరం అనేది ఉండదు, కాబట్టి ముందు వాళ్లను ఓడించవలసింది అన్నాడు. సరే, వాదన ప్రారంభమైంది. మల్లికార్జునుడు క్రమంగా ఆ సభలో ఉన్నటువంటి చార్వాకుల్ని, పంచరాత్రులు, నాస్తికులు, జైనులు, బౌద్ధులు, యోగవాదులు అందరినీ కూడా ఓడించాడు. చివరికి ఈ బౌద్ధ మతాచార్యుడు, రాజగురువు అయినటువంటి ఈ బౌద్ధ మతాచార్యుడే రంగంలోకి వచ్చాడు. ఈ బౌద్ధ మతాచార్యుడు మల్లికార్జునుడిని చూసి లోపల భయపడుతూనే ఉన్నాడు, కానీ పైకి మాత్రం బింకంగా ఉన్నాడు. వాదన ప్రారంభిస్తూనే మొట్టమొదట్లోనే చెప్పాడు, అసలు ఈశ్వరుడికి దైవత్వాధికారము అనేది లేదు అన్నాడు. ఎందుకని అంటే పురేళ మాల ధరించాడు, చేతిలో కపాలం పట్టుకున్నాడు, చర్మాన్ని ధరిస్తున్నాడు, భిక్షాటనం చేస్తూ ఉన్నాడు, కంఠంలో గరళాన్ని ధరించి ఉన్నాడు. ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి వాడు భగవంతుడిగా ఉండడానికి అర్హుడు కాదు, కాబట్టి ఆయనకి దైవత్వాధికారం లేదు అని చెప్పాడు. అయితే మల్లికార్జునుడు ఈ బౌద్ధ మతాచార్యుడు చెప్పినటువంటి అవలక్షణాలన్నీ కూడా అవే సర్వత్వాధికారం కలిగి ఉండటానికి లక్షణాలు అని చెప్పి సశాస్త్రీయంగా నిరూపించాడు. ఇక మారు మాట్లాడలేకపోయాడు బౌద్ధ మతాచార్యుడు, మిన్నకొండిపోయాడు. అప్పటికి మల్లికార్జునుడు అడిగాడు, ఏమయ్యా ఇంకేమైనా ఉన్నదా అంతేనా అని. బౌద్ధ మతాచార్యుడు మారు మాట్లాడలేదు. దాంతో మల్లికార్జునుడు గెలిచినట్టుగా అక్కడ ప్రకటించడం జరిగింది. ఏదైనా సరే ఒక విషయం వచ్చినప్పుడు శేషం కోపేన పోరయ్యే, మనం గనక మాట్లాడలేకపోయినట్లయితే చివరి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాం. అదే పరిస్థితిలో ఇక్కడ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఈ బౌద్ధ మతాచార్యుడు. ఆ తరువాత ఇక్కడ దేవయ్య, రామయ్య అనేటటువంటి ఇద్దరు వీర శైవులు మల్లికార్జునుడి దగ్గరికి వచ్చి, శివుణ్ణి దూషించినటువంటి ఆ పండితుడిని మేము సంహరిస్తాము, ఆ బౌద్ధ మతాచార్యుని మేము సంహరిస్తాము అని చెప్పి అతన్ని వెతికి వాళ్లు ముక్కలు ముక్కలుగా నరికి సంహరించారు. ఆ తరువాత ఈ రాజుగారు మల్లికార్జునుడి కబురు చేశాడు, నువ్వేనా ఆ బౌద్ధ మతాచార్యుణ్ణి సంహరించింది అన్నాడు. అప్పుడు మల్లికార్జునుడు నిర్భయంగా చెప్పాడు, నేనే సంహరించాను. అంతేకాదు, నువ్వు శిక్షిస్తావని నాకు తెలుసు, తెలిసి కూడా నేను సంహరించాను. నువ్వు కాదు, నా శిక్ష నేనే వేసుకుంటూ ఉన్నాను. చూడు, ప్రజలకందరికీ కూడా చాడింపబోయి నా తలని 3 సార్లు నేనే నరుక్కుంటాను, మళ్లీ నా తల వచ్చి నాకు అతుక్కుంటుంది. అలాగే

0: నా కనుగుడ్లు మూడు సార్లు నేనే పీక్కుంటాను, మళ్లీ వాటంతటా వేతుక్కుంటాయి. ఇది ఆ ఈశ్వరుడి యొక్క మహిమ. నువ్వు అందరికీ కూడా చాటింపవేయించు, దేశ విదేశాలన్నిటికీ చాటింపవేయించు, అందరి ముందే నేను ఈ పని చేస్తాను అన్నాడు మల్లికార్జునుడు. సరే రాజుగారు, మల్లికార్జునుడు చెప్పినట్టుగానే చాటింపవేయించాడు. దేశ విదేశాల నుంచి పండితులు అందరూ కూడా ఆ సభకి వచ్చారు. మల్లికార్జునుడు తన గుడ్లను తానే పీక్కున్నాడు మొదటిసారి, అవి మళ్లీ అతుక్కున్నాయి. మళ్లీ రెండోసారి పీకాడు, రెండోసారి కూడా అతుక్కున్నాయి. మళ్లీ మూడోసారి పీకటానికి ఉద్యుక్తులవుతూ ఉన్నాడు. అవి మళ్లీ మూడోసారి అతుక్కుంటాయనే విషయం రాజుగారికి అర్థమైపోయింది. వెంటనే సేవకులకు సౌగి చేశాడు. రాజుగారి యొక్క కనుసూగి చేసినంత మాత్రం చేతనే సేవకులు వెళ్లిపోయి పండితుణ్ణి మల్లికార్జునుడిని రెండు చేతులు గట్టిగా పట్టుకుని అతడి యొక్క కళ్లను వాళ్లే పీకేసి వాటిని నేల మీద వేసి తొక్కేశారు. దాంతో మల్లికార్జునుడి కళ్లు మళ్లీ అతుక్కోలేదు. ఇప్పుడు మల్లికార్జునుడు కోపించినటువంటి వాడై, రాజా ఈ పని చేసినందుకు గాను నీ వంశం నిర్వంశం అయిపోతుంది, నీ వంశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా భస్మమైపోతారు అని శపించాడు. వెంటనే రాజుగారి వంశీకులంతా కూడా భస్మమైపోయారు, వాళ్ల వంశం నిర్వంశం అయిపోయింది. ఆ తరువాత ఈ మల్లికార్జునుడు తన యొక్క శిష్యుల సహాయంతో అమరావతి చేరి అమరేశ్వరుణ్ణి అక్కడ సేవిస్తూ చాలా కాలం ఉండిపోయాడు. అప్పుడు ఆ అమరేశ్వరుడి యొక్క దయతో అతనికి కళ్ళు వచ్చినాయి. ఆ తరువాత ఈ మల్లికార్జునుడు శ్రీశైలానికి వెళ్లాడు. అయితే ఆ శ్రీశైలం అంతా కూడా లింగాకృతిలో అతనికి కనిపించింది. లింగాకారంలో ఉన్నటువంటి ఈ శ్రీశైలాన్ని నేను ఎక్కను అని చెప్పి తన యొక్క శిష్యుడితో పైకి మల్లికార్జునుడికి కబురు చేశాడు. దేవదేవుడైనటువంటి ఆ మల్లికార్జునుడికి కబురు చేశాడు. ఈ శిష్యుడు పైకి వెడుతూ ఉన్నాడు. వెడుతూ ఉంటే అక్కడ దేవదేవుడైనటువంటి ఆ మల్లికార్జునుడే ఎదురొచ్చి, నాయన, ఆ భగవంతుడిని చూడటం కోసమని నువ్వు పైకి వెళ్ళక్కర్లేదయ్యా, నేను చూపిస్తాను రావలసింది అని ఆ శిష్యుడిని ఒక చెట్టు మీదకి తీసుకెళ్లాడు. తాను కూడా ఆ చెట్టుకి మీదకి ఎక్కి, అదిగో మల్లికార్జునుడు, అక్కడే ఉన్నది భ్రమరాంబాదేవి చూడు అన్నాడు. వెంటనే మల్లికార్జునుడు భ్రమరాంబ అతనికి సాక్షాత్కరించారు. అక్కడ ఉండే ఆ శ్రీశైలంలో ఉండేవంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా చూపించి ఇప్పుడు అతన్ని కిందికి సాగనంపాడు. ఆ శిష్యుడు తిరిగి కిందికి వచ్చినటువంటి వాడై తన గురువుగారైనటువంటి మల్లికార్జునుడికి జరిగినటువంటి విషయాన్నంతా కూడా వివరించాడు. ఆ కనిపించినటువంటి వాడు, ఎదురొచ్చినటువంటి వాడు సాక్షాత్తు మల్లికార్జునుడేను అనే విషయం తెలిసినటువంటి వాడై ఆ మల్లికార్జునుడిని శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ మల్లికార్జునుడిని పరిపర విధాలా స్తుతించాడు ఇక్కడ ఉన్నటువంటి పండిత మల్లికార్జునుడు. అప్పుడు ఆ మల్లికార్జునుడు ఇతనికి ప్రత్యక్షమై ఈ భక్తుడైనటువంటి ఈ పండిత మల్లికార్జునుడిని తనలో లీనం చేసుకున్నాడు. ఇతనే ఈ మల్లికార్జునుడే పండితారాధ్యుడు అనే పేరుతో పిలువబడ్డాడు. భారతదేశంలో వీరశైవాన్ని బాగా ప్రచారం చేసినటువంటి వాడు ఈ మల్లికార్జునుడే. ఇతడే పండితారాధ్యుడు, పండిత మల్లికార్జునుడు. ఇతడి యొక్క చరిత్రనే పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర.
1: ఓం నమః శివాయ. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

ఆహుత్పన్న తథాచుష్యతి వై ప్రాణరుతేన్నాదే హస్వే దేవతే ఏతథా భూజం భూత్ పరమతాం గచ్చత స్పర్ధస్మాః ప్రాకృతస్పితరం సిద్ధ్యస్తి.

0: ఏతద్వాచమనుబ్రూమయితి నథాయత్రీమే వసావిత్రీమనుబ్రూయాదివ
1: ప్రతి గృహాతి నైవ
0: తద్గ్రాయత్యా ఏకంచన పదం ప్రతి పయమాగ్రస్తేన్లోకాన్ ప్రతిగృహీయాచ్చాయేతత్ప్రథమం పదమాత్మ్యాదకయావతీయంత్రయీ విద్యావత్తావత్ ప్రతిగృహీయాచ్చాయేతద్వితీయం పదమాత్మ్యాదకయావతి.

వేద ప్రతిష్టతి సమే ప్రతిష్టతి దుర్గే సర్వై ప్రతిష్టా చక్షుషా సమే దుర్గే స ప్రతిష్టతి ప్రతిష్టతి సమే ప్రతిష్టతి దుర్గే జయేవం వేద రోహ

ప్రజాయమానాదేతసైవ మయీ విష్ణేతి ప్రవివేదః శ్రోత్రం మనోహోత్ప్రామతత్సంవత్సరం ప్రోష్యాగత్యోవాచకతమశకతమ

ఇదం భవిష్యతి తస్యామృత్యమాక్షిణ సాధూతమూతమజా ఏజన్మదాహత్యాగంధోమనం భావుగా ప్రజాస్తం భావుగా చిత్రమిషానయా కందోయతే విరక్ష్య.

ేత్రేయస్ మస్తమాహరేనాత్మానం నృత్యే నేత్యీయం వే కద్రో రథోసమే ఛందాయుతౌ పన్నేయా ఆభ్రవేత్రేయ పితరో పుత్రాంగిధరత్రేయస్ పితో నిరుత మస్తమా

హిరణ్యమభవత్సత్వాజ్జోహిరణ్యం పునంజి బ్రహ్మవాదినా వదంతి కస్మాదనస్థికేన ప్రజా ప్రవీజం చేయంతయ్యం ధృతే ప్రధాన.

ేనాశిరేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రేణ్రే

సుమిత్రధారిత్యాశాంద్రాయింద్రోధుమాదిశక్షిణమిత్యాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాదేవాద

ప్రజ్ఞే సోమేయం ప్రసుభాగమ్రేణేవాశ్యం వృణలక్షేణ్యే సోమాభ్యాంద్రాయంద్రమహన్యజ్ఞే సోమేయం మధుమానవ

ఆయ నమః కపాలినే నమః నీలలోహితాయ నమః ధ్యానాహారాయ నమః అపరిచ్ఛేద్యాయ నమః గౌరీభర్త్రే నమః గణేశ్వరాయ నమః అష్టమూర్తయే నమః విశ్వమూర్తయే నమః త్రివర్గాయ నమః స్వర్గసాధనాయ నమః జ్ఞానగమ్యాయ నమః దృఢప్రజ్ఞాయ నమః దేవదేవాయ నమః త్రిలోచనాయ నమః వామదేవాయ నమః మహాదేవాయ నమః పటవే నమః పరివృడాయ నమః దృఢాయ నమః విశ్వరూపాయ నమః విరూపాక్షాయ నమః వాగీశాయ నమః శృతిమంత్రగాయ నమః సర్వప్రణవసంవాదినే నమః వృషాంకాయ నమః వృషవాహనాయ నమః ఈశాయ నమః పినాకినే నమః ఖట్వాంగినే నమః చిత్రవేషాయ నమః చిరంతనాయ నమః మనోమయాయ నమః మహాయోగినే నమః స్థిరాయ నమః బ్రహ్మాండధూర్జటినే నమః కాలకాలాయ నమః కృత్తివాససే నమః సుభగాయ నమః ప్రణవాత్మకాయ నమః నాగచూడాయ నమః సుచక్షుష్యాయ నమః దుర్వాససే నమః పురశాసనాయ నమః దృగాయుధాయ నమః స్కందగురవే నమః పరమేష్ఠినే నమః పరాయణాయ నమః అనాదిమధ్యనిధనాయ నమః గిరీశాయ నమః గిరిజాధవాయ నమః కుబేరబంధవే నమః శ్రీకంఠాయ నమః లోకవంద్యోత్తమాయ నమః మృదవే నమః సామాన్యాయ నమః.

పతయే నమః స్థితాయ నమః విజితాత్మనే నమః విధేయాత్మనే నమః భూతవాహనసారతయే నమః సగణాయ నమః గణకాయాయ నమః సుకీర్తయే నమః చిన్న సంశయాయ నమః కామదేవాయ నమః కామకాలాయ నమః భస్మోద్ధూళిత విగ్రహాయ నమః భస్మప్రియాయ నమః భస్మశాయ

క్షేత్రజ్ఞాయ నమః క్షేత్రపాలకాయ నమః జమదగ్నయే నమః జలనిధయే నమః విపాకాయ నమః విశ్వకారకాయ నమః అధరాయ నమః అనుత్తరాయ నమః జ్ఞేయాయ నమః జ్యేష్ఠాయ నమః.

మంజసాయ నమః భూషయాయ నమః భూతికృతే నమః భూతయే నమః విభూతయే నమః భూతివాహనాయ నమః అకాయాయ నమః భూతకాయస్థాయ నమః.

అనాకులాయ నమః నిరవధ్యపదోపాయాయ నమః విద్యారాశయే నమః అకృత్రిమాయ నమః ప్రశాంతబుద్ధయే నమః అక్షుద్రాయ నమః క్షుద్రఘ్నే నమః నిత్యసుందరాయ నమః ధ్యేయాయ నమః అగ్రధుర్యాయ నమః ధాత్రీషాయ నమః సాకల్యాయ నమః శర్వరీపతయే నమః పరమార్థగురవే నమః వ్యాపినే నమః శుచయే నమః ఆశ్రితవత్సలాయ నమః రసాయ నమః రసజ్ఞాయ నమః సారజ్ఞాయ నమః సర్వసత్వావలంబనాయ నమః ఇతి శ్రీ సౌరపురాణే విష్ణుచక్రప్రాప్తిహేతూ

0: You are listening to shaivam.org radio.
1: ఆ శిశువుని అలా లాలించి, అయ్యో ఈ బిడ్డే, ఈ బిడ్డని ఎవరు సరిగ్గా చూడట్లేదే, నేనైనా సరిగ్గా చూసుకుంటాను అని పెద్ద మహాదేవి ఆ శిశువుని లాలించి మోక్షం పొందింది. అంతేకాదు, కాళీపురాణంలో కథ ప్రకారంగా అమ్మవారు రాక్షస సంహారం చేసి ఉగ్రమూర్తి అయి ఊగిపోతున్నట్ట. రాక్షస సంహారానికి ఏ ఉగ్రత అమ్మ చూపించిందో ఆ ఉగ్రత సంహారం తర్వాత ఉపసంహరింపబడలేదు. మంట పుట్టించడం సులభమేనండి, తిరిగి చల్లారడానికి కొంత టైం తీసుకుంటుంది. ఈ లోపల ఆ వేడిమిని భరించాలి, ఆ వేడిమిని. కానీ ఎవరు భరించలేకపోతున్నారు. దేవతలందరూ ఎవరు ఈ సమయంలో అమ్మవారిని శాంతింపజేయగలరు అని పరమశివుణ్ణి ప్రార్థన చేస్తే ఆ పరమశివుడు వెంటనే శిశురూపం ధరించేట. శిశురూపం ధరించి బాల సహజమైన రోదనం చేసేట. ఆయన ఆ రోదనం చేసిన వెంటనే అమ్మవారు ఎవరా ఈ పసిపిల్లలు ఏడుపు అని చూసింది. చూడగానే అంత శివుడు శిశువై కనిపించాడు. ఆ త్రినేత్రాలు అన్నీ ఉన్నాయి, కానీ శిశుప్రాయంలో ఉండి ఏడుస్తున్నట్ట. వెంటనే జగన్మాతకి మాతృభావన, మాతృ చైతన్యం, వాత్సల్యం పొంగి చల్లబడిపోయిందట. ఈ రూపంతో చల్లబరిచాడు. అలాగే శిశురూపంలో కూడా వ్యక్తమయ్యాడు ఆయన. ఈ ఇప్పుడు చెప్పిన ఈ రూపాలన్నిటికీ శివరూపం కూడా ఒకటి ఉంది. లోకంలో మనం చూసే జ్యేష్ఠ ఇవే కాకుండా శివుడు కూడా జ్యేష్ఠ రాజం బ్రహ్మణ బ్రహ్మణస్పత అని చెప్పబడుతున్నారు. జ్యేష్ఠమై రాజతే ప్రకాశించువాడు, అందరిలో జ్యేష్ఠుడు. అందరిలో జ్యేష్ఠుడైతే లాభం ఏంటండి, వాడు చాలా పెద్ద ఆయన అండి, అలా మూల కూర్చోబెట్టండి అని ఉండడు ఆయనది. పెద్దవాళ్ళు అనగానే మనం నమస్కారం పెడతాం, కానీ దేని పనికిరాని వాళ్ళు అనుకుంటాం. కానీ ఆయన అలా కాదు, ఎంత జ్యేష్ఠుడు అంత రాజతే ప్రకాశిస్తూ ఉన్నాడు. అందుకే జ్యేష్ఠ రాజా అని అన్నారు, సమర్థుడైనటువంటి వాడు అని. అలాంటి జ్యేష్ఠరాజు ఆయనే, చివరికి మహా యాక్టివ్గా పరిగెత్తే పిల్లవాడు ఆయనే, అన్నిట్లోనే ఆయనే గోచరిస్తూ ఉన్నాడు. ఈ దర్శనం వల్ల మనకి ప్రపంచంలో కనబడే పిల్లలు పెద్దలు అందరూ మధ్యములు అందరిలోనే ఈశ్వర చైతన్యం ఉంది అనే దర్శనంతో పాటు ఈశ్వరుడు కూడా ఇన్ని రూపాలతోనే ఉన్నాడు, అనంత రూపాలతో. ఉపాసించేవారు శివ ఉపాసకులు ఆ పరమశివుణ్ణి వాళ్ళ భావనానుగుణంగా, అయ్యా వృద్ధరూపుడైన రుద్రా నీ పాదాలకు నమస్కారం, గురువు నీ పాదాలకు నమస్కారం అని నేను గురుస్వరూపాన్ని చెప్పుకున్న కపర్ధనే చవ్యుప్తకే సాయిత అని. ఇప్పుడు శిశుస్వరూపంగా ఆయన మనం లాలించుకోవాలి. లాలించుకోవాలంటే భగవంతుడి కన్నా మరొకటి దగ్గర కాడండి. ఎప్పుడైనా ఏ వయస్సులోనైనా ఆయన లాలించవచ్చు మనం. అందుకే పట్టిన వారి చేబిడ్డ పరమాత్ముడు అంటారు అన్నమాచార్య. భగవంతుడు అంటే ఎవరంటే, ఎవరు పట్టుకుంటే వారి బిడ్డేనయ్యా అన్నారు. ఎత్తువారి చేతి బిడ్డ అనే సామెత ప్రకారంగా ఎవరు పట్టుకుంటే వారి బిడ్డ అయిపోతే అంట భగవంతుడు. పట్టుకోవడం ఆలస్యం. అలాగ మన లాలనికి సులభంగా దొరికేవాడు గనుకనే అమాయకురాలైన బెజ్జ మహాదేవి ఆయన శిశువుగా చేసి లాలించి మోక్షం పొందింది. అందుకు అపగల్భాయచ అని. ఇప్పుడు మనం ముందు పుట్టేవి వెనక పుట్టేవి ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాయి విశ్వ చైతన్యంలో. ఈ ముందు పుట్టేవి వెనక పుట్టేవి మనుష్య వ్యవస్థలోనే కాదు, జంతు వ్యవస్థలో వృక్ష వ్యవస్థలో కూడా ఉన్నాయి. అందుకే ఆ తర్వాత నమో జఘన్యాయచ బుద్ధినియాయచ. జఘన్యాయచ అంటే పుట్టేటటువంటి చోట్లు వెనక్క కలిగి పుట్టేవి అని అర్థం. అంటే దూడలు మొదలైనవన్నీ కూడా ఎలా పుడుతున్నాయి, ఆ ఆవుల గేదెల మొదలైన వాటి వెనక భాగం నుంచి పుడతాయి. జఘన్యాయచ జగన భాగం నుంచి వెనుక నుంచి పుట్టేటటువంటివి. బుద్ధినియాయచ అంటే మూలము నుంచి ఉత్పన్నమయ్యేవి అని చెప్తున్నాడు. అంటే దుంపలు విత్తనాలు మొదలైన వాటి నుంచి ఛేదించుకుని ఊర్ధ్వ దిశగా పెరిగే వాటిని బుద్ధినియాయచ అన్నారు. వెనుక నుంచి పుట్టే వాటిని జఘన్యాయచ అని చెప్తున్నారు. అంటే ఒక్క మానవ సృష్టిలోనే కాదు, సర్వ సృష్టిలో కూడా ఈశ్వర చైతన్యం ఉన్నది. అందులో ఆ గర్భంలో ఆ జీవుడు ఆ విధంగా పెరగడం, అవయవాలు రూపుదిద్దించుకోవడం, సమయం వచ్చినప్పుడు ఆ జఘన్యాయచగా పుట్టడం అంటే ఎవరు ఏర్పాటు చేస్తున్నారు ఈ వ్యవస్థని, అడుగడుగునా కూడా అంతా ఈశ్వరుడి చేతిలోనే ఉంది అనేటటువంటి స్పృహ మనకు కలిగిస్తుంది రుద్రం. అందుకే జఘన్యాయచ బుద్ధినియాయచ ఇన్ని రకములుగా కనిపిస్తున్న ఈ విశ్వంలో మరొక విశేషం చెప్తున్నారు, శోభ్యాయచ అని. శోభమునందు అంతర్యామయ్యే ఉన్నవాడు. శోభములు అంటే అర్థం ఏమిటి, సా ఉభ శోభ. ఉభయము ఎక్కడున్నాయో అదే శోభము. ఉభయములు ఉండే చోటు ఏదంటే మన లోకానికి శోభలోకం అని పేరు, భూమికి శోభము అని పేరు. ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే ఉభాభ్యాం పుణ్యపాపాభ్యాం సహవర్తత ఇది శోభ అన్నారు. పుణ్యపాపములతో వర్తించేటటువంటి వాటికి శోభములు అని పేరు. మరి ఒక్క భూలోకంలోనే ఉందా అంటే నిజమే అది. ఎందుకంటే పుణ్యేన పుణ్యలోకం జయతి పాపేన పాపలోకం జయతి అని చెప్పారు. కేవల పుణ్యమే ఉంటే దేవతాలోకాల్లో ఉంటారు, కేవల పాపమే ఉంటే నరకాదుల్లో పచ్యమానమైపోతూ ఉంటారు. పాపపుణ్య మిశ్రమము ఉంటేనే ఈ మిశ్రలోకంలో ఉంటారు. భూమికి ఏమని పేరు? మిశ్రలోకం అని పేరు భూలోకంలో. ఎందుకంటే ఇక్కడ పూర్తి సుఖం అనుభవిస్తాం అనుకోవడం అవివేకం, అలాగనే పూర్తి దుఃఖమే అనుభవిస్తాం అన్నాను అనుకోవడం కూడా అవివేకం. ఈ రెండు కలిసి వెళుతూ ఉంటాయి. ఎందుకంటే పాపపుణ్యముల మిశ్రమం మన దేహం, మన అనుభవం. అందుకే సౌభ్యాయచ అంటే పుణ్యపాప మిశ్రమమైనటువంటి మర్త్యలోకమునందు కూడా వ్యాపించి ఉన్న విశ్వేశ్వరుడు అని అర్థం. పృథివ్యాధులు యందు వ్యాపించువాడు అని. అలాగే శోభము అంటే మనం కనిపించే భూమి మాత్రమే కాకుండా మన దేహము కూడా శోభమే. ఈ దేహము ఒక లోకంగా భావిస్తే ఎవరి దేహం వాడిది, ఆ దేహంతో అనుభవించే అనుభవము వాడిది. అంతవరకు భూమంతా ఎంత ఉంటే మనకెందుకండి? మన దేహం ఏంటి, మన తిండి ఏమిటి, మన ప్రపంచం ఏంటో మనం చూసుకుంటే ఇది కూడా మళ్ళీ శోభమే. ఈ దేహంలోనే ఉభయములు ఉన్నాయి, రెండు కూడా. ఈ దేహమంతా ఉభయాత్మకం, ఇరు పార్శ్వములు ఎలాగూ ఉన్నాయి. ఆ ఇరు పార్శ్వములతోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ లోపల కదులుతున్న ఇరు భాగాలు కూడా. అందులో శీత ఉష్ణములు ఈ రెండు సమముగానే ఉన్నాయి. సుఖ దుఃఖములు, లాభాలాభములు, వీటన్నిటితో కూడినటువంటిది ఈ దేహం. ఈ దేహాన్ని అంటిపెట్టుకున్న మనస్సు కూడా ఈ రెండింటినే భావిస్తూ ఉంటుంది. అందుకే ద్వంద్వాత్మకమైనటువంటి అంతరంగంలో దేహంలో కూడా ఈశ్వర చైతన్యమే వ్యాపించి ఉంది గనక సోభ్యాయచ అన్నారు. శోభమునందు ఉన్నటువంటి వాడు. ఈ ఉన్నవాడు ఏ విధంగా తిరుగుతున్నా అంటే ప్రతిసర్యాయచ. ప్రతిసరతి అంటే అనుక్షణం సరతి, సరించువాడు అని. అలాగే ఈ జంగమాత్మకమైన ప్రపంచమునందంతా ఉన్నవాడు అంటే కదిలేటటువంటి లక్షణం కల జగత్తు. అంటే స్థావరము జంగమము కదా ఈ జగత్తంతా కూడా. ఈ స్థావర జంగమాత్మకమైన జగత్తుని ఇక్కడ చెప్తున్నాడు. ప్రతిసరతి జంగమాత్మకమైన జగత్తునందు ఉన్నవాడు అని వివరించారు. ఇక్కడ జ్యేష్ఠాయతి నుంచి మీరు గమనించుతూ ఉంటే అన్ని వ్యవస్థల్లో ఉండే జ్యేష్ఠత్వము, కనిష్ఠత్వము, మధ్యమత్వము కూడా మనకు అనుకూలంగా పనిచేయడం ఒకటి. పూర్వము అపరము ఈ రెండు ఈశ్వర చైతన్యవంతములే కనుక దేనిని మనం తీసిపారేయడానికి లేదు. ఆ రెండిటి యొక్క ప్రయోజనము విశ్వ అనుకున్నది. అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి వెనక పుట్టేవి ముందు పుట్టేవంటే సర్వ జంతుజాలాలలో ఒక దూడని చూసినా జఘన్యాయచ అని నమస్కరించవలసిందే. ఒక మొలక మొలకెత్తుతూ ఉంటే బుద్ధినియాయచ అని నమస్కరించవలసిందే. వృక్ష వ్యవస్థ, జంతు వ్యవస్థ, తిర్యక్ వ్యవస్థ అది, అలాగే మానవ వ్యవస్థ, ఇలా ఉన్న జీవ వ్యవస్థ అంతటా కూడా ఈశ్వర చైతన్యం విస్తరించి ఉన్నదని, ఈ జీవ వ్యవస్థ అంతా ఎందులో ఉందో ఆ శోభమునందు కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడని ఇక్కడ విశేషంగా చెప్పబడుతున్నాయి. అలాగే మనలో పుడుతున్న జ్ఞాన చైతన్యాదులు కూడా కొన్ని ముందు వస్తాయి, కొన్ని తర్వాత వెనక దాన్ని అనుసరిస్తూ వెనక వస్తుంది. అలాగే కొన్ని ఊర్ధ్వ దిశలో ఆలోచించే ఆలోచనలు వస్తాయి, కొన్ని అడ్డంగా ఆలోచించేవి వస్తూ ఉంటాయి. ఇలా మన బుద్ధిశక్తుల యొక్క విశేషాలు కూడా ఇందులో చెప్పబడుతున్నాయి. ఇవన్నీ ఎందులో సంచరిస్తున్నాయో ఆ శోభమైన ఈ దేహాన్ని ఎలాగూ చెప్పాడు. ఇందులో ప్రతిసరతి జంగమాత్మకంగా నడుస్తున్నటువంటి ఈ శరీరమునందు అంతర్యామి అయిన పరమేశ్వరుణ్ణి నమస్కరించి ఎప్పుడైతే శోభ్యాయచ అని భూలోకాన్ని చెప్పుకున్నామో మరో రెండు లోకాలను కూడా చెప్పవలసిందే. అందుకు అయితే భూలోకంలో శివుడు ఉంటారు, సరే మరి మిగిలిన లోకాల్లో ఎవడుంటాడండి? ఆయనే ఉంటాడండి. అందుకే యామ్యాయచ క్షేమ్యాయచ అని చెప్పాడు. యామ్యాయచ అంటే యమలోకమునందుండు వారికి, అంటే శివుడేదో భూలోకంలో ఉన్నాడు కనుక ఇక్కడ మన పనేదో మనం చేసుకుందాం అనుకోవడానికి లేదు. ఆ యమలోక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు ఆయన. ఎవరిని ఏ విధంగా శిక్షించాలో అదంతా ఏర్పాటు చేసిన వాడు ఆయన. ఆ యమునిలో యమించే చైతన్యం ఈశ్వరుడు. అందుకే యమః అనే నామం కూడా పరమేశ్వర నామం కిందే చెప్పబడుతుంది. నియమో యమః అని విష్ణు శాస్త్రంలో మీకు కనిపిస్తుంది. యమః అంటే నిగ్రహించువాడు, యమింపజేయువాడు అని అర్థం. ఈ యమః అనే వ్యవస్థ కేవలం యమ లోకంలోనే కూర్చోలేదండి, గుర్తుపెట్టుకోండి. అది కూడా విశ్వవ్యాపకమే ఉంది. విశ్వంలో ప్రతిదాన్ని ఒక యమించే వ్యవస్థ ఆటోమేటిక్గా ఇందులో ఉంది. ఆ యమించే వ్యవస్థే యమ వ్యవస్థ. ఇది లోకముల్లో యమలోకం అని ప్రత్యేక లోకం ఉంది. ఎందుకంటే ప్రతి జీవి చేసే కర్మకి ఒక్క లోకం చాలదండి వాడికి. అందుకు అంగీకరించాలి. మనం అంటాం ఏజి మరో జన్మ ఉందా అండి అని. మరి ఇన్ని కర్మలు చేసినప్పుడు అన్ని జన్మలు ఉండవా అండి? ఇన్ని పోగు చేసుకుంటూ అనుభవించడానికి జన్మలో తీరికెక్కడ మనకి. ఇన్ని కర్మలు చేసుకుంటూ ఉంటే మరి అనుభవించడానికి తీరిక ఉండాలి కదా, ఆయువు చాలదు. అందుకు అది అనుభవించడానికి యోగ్యమైన శరీరం ఒకటి వస్తుంది. అందువల్లనే మనలో ఏర్పడే ప్రవృత్తులు, అవి పెరుగుతున్న తీరు, వీటికి అనుగుణమైన దేహాలే తర్వాత వస్తూ ఉంటాయి. అందుకు ఎప్పటికప్పుడు మన ప్రవృత్తుల్ని సవరించుకుంటూ ఉండాలి. ఈ ప్రవృత్తుల్ని సంస్కరించేవే ధర్మకర్మలు అంటే. ఈ ధర్మకర్మలు విడిచిపెట్టి మన ప్రవృత్తుల్ని ఇష్టానుసారంగా ఉంటే అది అధర్మవర్తన అంటారు. ఈ అధర్మవర్తన అయినప్పుడు ఈ ప్రవృత్తులకు అనుగుణమైన యాతనా శరీరములు మొదలైనవి ధరించి యమాది లోకాలకు వెళ్ళవలసి వస్తుంది. అక్కడ అనుభవం తప్పదు. ఎందుకంటే తర్వాత మళ్ళీ పుట్టినా అన్ని అనుభవాలు ఇస్తే తట్టుకోవడం కష్టం వీడి. అందుకే ఆ అనుభవముల యొక్క డెన్సిటీ, తీవ్రతని ఆ లోకాల్లో తీర్చిస్తాడు పరమేశ్వరుడు. తీర్చి తర్వాత వాసనల్ని మాత్రమే మిగిల్చి తర్వాత మానవోపాధిలో, జంతువుపాధిలో దానిలోకి పంపిస్తాడు. ఈ విధంగా కర్మానుభవాన్ని ఫిల్టర్ చేయడం ఆయనకే తెలుసు. అందుకే ప్రతి లోకంలోనూ జీవుల రాకపోకల గతులు గమనించుకునేవాడు పరమేశ్వరుడు మాత్రమే. అందుకే పతీనాం పతయే నమః అని ముందే చెప్పుకున్నాం. అందుకు యామ్యా యచ అంటే యమాది లోకములలో ఉండి యమింపజేసేటువంటి ధార్మిక వ్యవస్థ రూప చైతన్యుడు అని అర్థం అన్నమాట. అటువంటి యమలోకములు ఎందు అంతర్యామి ఉన్నవాడు, సరే భూలోకం యమలోకంలేనేనా ఆయన ఉన్నాడు, ఇంకెక్కడున్నాడు? క్షేమ్యాయచ అని తర్వాత చెప్తున్నాడు. క్షేమ్యాయచ అంటే మనకి భోగానుభవం ఇచ్చేటువంటి స్వర్గాది ఊర్ధ్వలోకములు, వాటి యందు కూడా అంతర్యామి ఉన్నవాడు. అంటే పరమేశ్వరుడు ఏ లోకంలో లేడు చెప్పండి, సర్వలోక వ్యాపకమైనటువంటి వాడు గనక. శోభ్యాయచ యామ్యాయచ క్షేమ్యాయచ ముల్లోకములు ఎందు వ్యాపించి ఉన్నవాడని దీని యొక్క అర్థం. అదే త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అని మనం చెప్తున్నాం. ఊర్ధ్వలోకములు, భోగలోకములు ఏవైతే ఉన్నాయో వాటికి క్షేమలోకములు అని పేరు. ఇక అటు తర్వాత కర్మానుభవాలన్నీ ఎలాగ పండించుకు తింటున్నామో అది తెలుసుకోవాలి అంటే మనం పంటలు పండించుకుంటున్నట్లే. ఇక్కడ విశేషం ఏంటంటే పంటల రూపంలో నృద్రుల్ని ఇప్పుడు నమస్కారం చేస్తున్నాడు. ఇక్కడ ఆపి ఏమిటండి, ఇలా ఒక దాంట్లోంచి ఒక దానికి ఆ లింక్ ఏమిటి అని అడిగితే పరిశీలించి చూస్తే అన్నిట్లోనూ పరమేశ్వరుడే కనిపిస్తాడని చెప్పుకున్నాం. ఒక రైతుని చూడండి, ఆ రైతులోని ఈశ్వర చైతన్యం ఉన్నది. అసలు రైతు అనే శబ్దమే సంస్కృత జన్యం. రయం అంటే సంపద అని అర్థం. అగ్నినహారయమశ్నవత్ అనే మంత్రం ఉంది, అగ్ని ద్వారా సంపదను పొందుతామని. ఈ రయం తనోతి ఇది, ఆ రయం సంపదను వెలికి తీసి విస్తరింపజేసేవాడిని రైతు అన్నారు. భూమిలో మనకు కనబడకుండా ఉన్న రయం సంపదను వెలికి తీస్తాడట, అదే రైతు అనే శబ్దంగా తెలుగులో మనకి భ్రంశమై వచ్చింది. ఇలాంటి రైతు ఎలా చేస్తాడో చూడండి, విత్తనాలన్నీ సేకరిస్తాడు, క్షేత్రాన్నంతటిని ఆవ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చవో నమః. ఆ క్షేత్రాన్ని ఎంత బాధిస్తాడండి, అయ్యో క్షేత్రాన్ని బాధించకూడదు అంటే పంటలు ఉండవు. ఆ నాగలితో దాని స్వరూపాన్ని మార్చి దున్ని కకావికలం చేసి పెకలించి కలుపుని రాళ్ళని అన్ని పెకలించి ఎంత కల్టివేషనో ఇదంతా చేసి అందులో ఈ బీజములన్నీ వేస్తాడు. బీజములన్నీ వేసాక కనిపెట్టుకుంటూ జలము మొదలైనవి అందజేస్తూ ఎంత పోషిస్తాడండి. అప్పుడు ఆ పెరుగుతున్నటువంటి పంటలన్నీ కూడా ఆహా మనల్ని ఎంత చక్కగా కాచుకుంటున్నాడు రైతు అని అనుకోవచ్చు. ఇంకా వాటిని కాచుకోవడానికి రేయింబవళ్ళు తాను చాలా జాగ్రత్తగా ఉంటాడు. అక్కడ మంచె కూడా ఏర్పాటు చేసుకుని చూస్తూ ఉంటాడు. అలాగే చక్కగా ఏపుగా పెరిగిన తర్వాత ఏం చేస్తాడు, మొత్తం కోసి ఖాళీ చేసేసి ఆరగింపులకు పంపిస్తాడు. తద్వారా చివరికి అలాగని మొత్తం నాశనం చేస్తున్నాడా, మళ్ళీ బీజాలు మిగుల్చుతాడు, ఆ బీజాలతో మళ్ళీ సృష్టి చేస్తాడు. అదే పని చేయట్లే పరమేశ్వరుడు. ఈ జగత్తంతా పూర్తయిన తర్వాత ఈ బీజములన్నీ దాచిపెట్టుకుని మళ్ళీ విశ్వమనే క్షేత్రములను ఏర్పాటు చేసి అందులో ఇవన్నీ పండించి మళ్ళీ సమయం వరకు మొత్తం లయం చేస్తున్నాడే. లేదా మరి రైతు గారిని చూస్తే శివుడు గుర్తురాకేమవుతాడండి. అందుకు ప్రపంచంలో ప్రతి దానిలో ఈ సృష్టి స్థితి లయాత్మకమైన బ్రహ్మవిష్ణు శివాత్మకమైన చైతన్యం ఒక్కటే అన్నిట్లోనే కనిపిస్తుంది. ఒక పని ప్రారంభిస్తాం, పనిని కొనసాగిస్తాం, పనిని పూర్తి చేస్తాం, అవునా లేదా? అందులోని ఈ వ్యవస్థ కనిపిస్తున్నది. ఈ వ్యవస్థ అన్ని చోట్ల ఉన్నాయి గనక ముల్లోకాల యందు అని పనిచేస్తూనే ఉన్నాడు. అందుకే కదులుతూ ఉంది జగత్తంతా కూడా. అందుకే ప్రతి సరియాయచ ముల్లోకాలలో కూడా ఈ కదలికతో ఈ పనులు నిర్వహిస్తున్నటువంటి వాడు. అందుకే తర్వాత పంటల గురించి చెప్తున్నారు చూడండి, ఉర్వర్యాయచ కళ్యాయచ, ఉర్వర్యాయచ కళ్యాయచ. నిజానికి మనం బాగా ఆలోచించగలిగితే మన శరీరంలో ఎన్ని పంటలు పండించుకుంటున్నాం, ఆ కర్మానుభవాలన్నీ ఇందులో పండించుకుంటున్నాం. ఆ పండించుకుని వాటిని నూర్చి ఏ విధంగా ఆరగించాలో ఆ విధంగానే ఆరగిస్తున్నాం. ఇలా కర్మానుభవాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడే. అందుకే భుక్తి ముక్తించ విందతే అనే మాటలు వింటాం. భుక్తి అంటే అన్నం మాత్రమే కాదని అనుభవము అని అర్థం చెప్పుకున్నాం. భుక్తి ముక్తి, భుక్తి అంటే అనుభవం, ముక్తి అంటే కైవల్యం. కర్మానుభవం భుక్తి, కర్మానుభవ కర్మబంధ రాహిత్యం ముక్తి. ఈ రెండు పరమేశ్వరుడు ఇచ్చేవాడు. అందుకు ఉర్వర్యాయ చ కళ్యాయ చ అంటే సర్వ సస్యములతో ఉన్నటువంటి పంట పొలాలలో ఉండే రుద్రునికి నమస్కారము అన్నారు. ఇది మనకు తెలిస్తే ఏపుగా పెరిగిన పంటలన్నీ ఆ రుద్రస్వరూపంగా మనకు కనిపిస్తాయి. రుద్రుడంటే ఐశ్వర్యమయుడు కదండి. అందులో అవి బాగా ఏపుగా పెరిగి ఆ ధాన్యము జొన్నలు ఇవి కంకులతో ఉండి అలా ఒరిగినప్పుడు ఆ గాలికి ఆ ధాన్యం చప్పుడు చేస్తున్నప్పుడు ఆ రుద్రుని కాలిమంజీరాల ధ్వానంలా వినిపించదు మనకి తెలుసుకోగలిగితే. ఇలా మనం చూడగలిగితే పంట పొలాలన్నిటా కూడా పరమేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు. రుద్రుడంటే ఐశ్వర్యమయుడు అన్నాం కదా. ఆ నిండైన పంట చూస్తే అమ్మయ్యా మంచి పంటలు పండేది దేశమంతా అనుకుంటుంది. అంటే రుద్రుడుగాని అనుగ్రహించకపోతే నిండైన పంటలు మనకుండవు. సస్యాధిపతి పరమేశ్వరుడు ఇక్కడ అది చెప్తున్నారు. జల వ్యవస్థను చెప్పారు, లోక వ్యవస్థను చెప్పారు, జీవ వ్యవస్థను చెప్పారు. సస్య వ్యవస్థ అంటే పోషకరమైనటువంటి సస్య వ్యవస్థలో ఉర్వర్యాయచ కళ్యాయచ. కళ్యాయచ అంటే కళ్ళెములు. ఈ కళ్ళాలు వేరు. ఈ కళ్ళాలని గుర్రాలను పెట్టుకునే కళ్యాలు కాదు. కళ్యా అంటే నూర్చెడి స్థానాలు, ధాన్యాలు మొదలైనవి నూర్చుతారే ఆ కళ్ళెములు అని వాటిని కళ్యాయచ అనే సంస్కృత శబ్దం నుంచి వచ్చినది. ఉర్వర్యాయచ అంటే సస్య సమృద్ధి కలిగినటువంటి భూములు యందు అంతర్యామి అయిన వాడు. కళ్యాయచ ఆ పంటలను నూర్చే భూములు యందు అంతర్యామి అయిన వాడు. అంటే అక్కడ ఇది ఎందుకు చెప్తున్నారంటే ఈ పంట పండిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంకా ఏ విధమైనటువంటి అరిష్టాలు దానికి సోకకుండా అంటే పంటను కూడా కాపాడాలి ఆ పరమేశ్వరుడు. అవన్నీ తెచ్చిపెట్టుకుని ఈ కళ్ళెము భూములు యందు ఉంచితే అక్కడ కూడా రక్షించాలి. ఆ నూర్చిన ధాన్యమంతా చేతికందేలా కాపాడాలి ఆయన. అందుకు ఈ మంత్రోచ్చారణ వల్ల మన సస్యములు రక్షింపబడతాయి. అందుకే అన్నారు రుద్రం ఊళ్ళో ఎందుకు చదవాలి, ప్రతి ఊళ్ళో శివాలయంలో రుద్రంతో అభిషేకం ఎందుకు జరగాలంటే ఆ ఊరిలో పాడి పంట బాగుండాలి, అక్కడున్న కళ్యములు ఎందు విశేషాలు ఉండాలి. ఇలాంటి వ్యవస్థ ఏర్పరిస్తే ఆ ఆలయాలకి పోషణ కూడా లేకుండా, ఈ రుద్రాదులు జపించే వాళ్ళు కూడా లేకుండా, పోని వాళ్ళకి తెలిసినటువంటి పరంపర ప్రకారంగా రైతులు మొదలైన వాళ్ళు వాళ్ళ పరంపరాగతమైన దేవతను కొలుచుకుందామంటే అది కూడా వారిని చెయ్యనివ్వకుండా వారిని ధర్మాల నుంచి మార్చేస్తూ ఉంటే మరి దేశానికి కరువు రాకేమవుతుందండి. అందుకు మనం ఎలా చెప్తున్నారో చూడండి. ఇక్కడ సృష్టిలో ఏదైనా సరే ఈశ్వరానుకూలత లేకపోతే సాధ్యం కాదు. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి చాలు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహ స్వరూపం లేకపోతే ఏది సాధ్యం కాదు జగత్తులో. ప్రతి దానిలో ఆయన అంతర్యామిగా ఉన్నాడు గనకనే ఆయన్ని నువ్వు నమస్కరిస్తే ఆ అంతర్యామి అయిన ఆయన వాటిని సాధ్యం చేయిస్తాడు, అనుకూలం చేయిస్తాడు. అందుకే ఇక్కడ చెప్పడం పంటల యందు వాటిని నూర్చే చోటుల యందు ఉన్నటువంటి వాడు రుద్రుడు. కేవలం మొలకలెత్తేటప్పుడే అని చెప్పుకోవడం కాదయ్యా, గరికల యందు వృక్షముల యందు మాత్రమే కాదు, అంటే తమంత తాముగా పెరిగేవి, మనం కల్టివేట్ చేసేవి ఇవి. అయితే మనం కల్టివేట్ చేసాం గనక మన ప్రయోజనం కాదు. అక్కడ కూడా పరమేశ్వరుడు మొత్తంగా వ్యాపించి ఉండాలి, ఆ నూర్పులు యందు వ్యాపించి ఉండాలి. వీటినే మనం చెప్పుకోవాలి అంటే కర్మానుభవములను అందించువాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఉర్వర్యాయచ కళ్యాయచ కూడా ఏదో కాదు, అది కూడా మన దేహమే. ఇన్ని లోకాలు ఎందుకు తిప్పుతున్నాడు? శోభ్యాయచ యామ్యాయచ క్షేమ్యాయచ ఎందుకు ఈ మూడు చోట్ల తిప్పాడంటే ఈ పండిన పంటలు ఉన్నాయే కర్మపు పంటలు, వాటిని నూర్చి అందించడానికి ముళ్ళో కళ్ళు తిప్పుతున్నాడు. అలా మనం దీన్ని చక్కగా అన్వయించుకుని అర్థం చేసుకోవచ్చు. ఈ తత్వం అంతా మనకి ఇస్తున్నది ఏమిటండి? శ్లోక్యాయచ అవసాన్యాయచ అని చెప్తున్నారు ఇక్కడ. శ్లోక్యాయచ అంటే శ్లోకముల యందు అంతర్యామి అయి ఉన్నవాడు. శ్లోకాల్లో ఆయన ఉంటాడట. శ్లోకం అంటే ఏమిటి? ఇది విశేషం. శ్లోకం అంటే వేద మంత్రమే, ఇది అర్థం. శ్లోకము, కావ్యము, కవి, ఋషి ఇవన్నీ వేద మంత్రములకున్న పర్యాయ పదాలు. ఛందస్సు, శ్లోకము ఇవన్నీ కూడా. శ్లోకము అంటే కీర్తిమంతమైనది, దివ్యమైనది అని అర్థం. కనుక వేదమును మించిన శ్లోకం ఏదీ లేదు, వేద మంత్రమే శ్లోకం. ఆ శ్లోకముల యందు అంతర్యామి అయిన వాడు అంటే వేద శబ్దముల యందు అంతర్యామి అయిన వాడు అంటే వేదమంత్ర స్వరూపుడైన వాడు, వేద మంత్రముల్లో ఉండే దేవతాస్వరూపుడు, వేద మంత్రముల్లో ఉండే శబ్ద బ్రహ్మస్వరూపుడు. అయితే వేదము రెండు విధాలుగా మనకు ప్రధానంగా చెప్పబడుతుంది, వేదము వేదాంతము. ఇంకా విభజిస్తే వేరే విషయం, కానీ వేదము వేదాంతము రెండున్నాయి మనకి. వేదమంతా కర్మని మనకు ప్రేరేపింపజేస్తే వేదాంతం ఆత్మతత్వాన్ని ఆవిష్కరింపజేస్తున్నది. అయితే వేదం కర్మని ప్రేరేపిస్తున్నది కనుక బంధనహేతం అంటామా? త్రైగుణ్య విశ్వావేద నిస్త్రైగుణ్యో భవ అర్జున అన్నాడు కృష్ణ పరమాత్మ. వేదములన్నీ త్రైగుణ్య విషయముల, నువ్వు నిస్త్రైగుణ్యుడు అవు అన్నారు. త్రిగుణాతీత స్థితికి వెళ్ళు అంటే వేదాలను విడిచిపెట్టేమనా? కాదు దాని అర్థం. మనం ఉన్న చోటే పరమావధి అనుకోకుండా గమ్యం ఒకటి ఉందయ్యా, దానికి మధ్యలో త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవలో నడుస్తూ త్రోవే పరమార్థం అనుకోకు, త్రోవకి ఆవల చేరవలసిన గమ్యాన్ని గుర్తు తెచ్చుకో అని. అందుకే వేదం త్రోవలాంటిది అయితే వేదాంతం గమ్యం లాంటిది. అందుకే వేదం అనే త్రోవలో వేదాంతాన్ని మనం చేరుకోవాలి. త్రోవలోనే ఆగిపోకు, ఆ కర్మలలోనే లంపటుడు అవ్వకుండా దాని పరమార్థాన్ని తెలుసుకో. యజుర్వేదంలోనే ఒక మంత్రం చెప్తారు, యజ్ఞం ఎందుకు చేయడం అండి, నెయ్యి కాల్చడం తప్ప అన్నాడు ఆయన. మరి ఆ మాట యజుర్వేదం చెప్పాక మరి యజ్ఞాలు ఎందుకు చేయడం మనం? అంటే తెలియకుండా చేస్తే నెయ్యి కాల్చడమే అన్నాడు ఆయన. పరమార్థం తెలియకుండా యజ్ఞాది కర్మలు చేస్తే నెయ్యి కాల్చడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు. నువ్వు అక్కడ నెయ్యి వేస్తూ అగ్ని రగిల్చినప్పుడు నీ లోపల రగిలేటటువంటి ఒక మహాచైతన్యాగ్ని ఉంది, దాన్ని గమనించు, దాన్ని ఉపాసించు అనే భావాన్ని నువ్వు తెలుసుకోవాలి. అందుకు బహిర్యాగం అంతర్యాగం కలిపి సాగాలి. ఈ లక్షణం మనం గ్రహించమని వేదమే సూచన ఇచ్చింది. అందుకే వేదాంతము అంటే వేదాలన్నీ మూసేసి వేదంలో అంతంలోకి వెళ్ళిపోదామని కాదు. ఏదైనా ఒక తీర్మానం చెయ్యాలి అంటే విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి, అవునా లేదా? అధ్యయనం చేస్తూ కూర్చోం, చివరికి ఒక నిర్ణయానికి వస్తాం, అవునా లేదా? ఈ నిర్ణయం దేనివల్ల వచ్చింది? అధ్యయనం వల్ల వచ్చింది కదా. ఒక జడ్జి తీర్పు ఇవ్వాలి, జడ్జి తీర్పు ఇచ్చేయాలంటే వాడంతటి వాడు సడన్గా నిన్న రాత్రి నాకు తోచింది తీర్పిస్తున్నాను అంటాడా? అనడు కదా. సమర్థులైనటువంటి లాయర్లు వాదించితే అన్ని వాదనలు విని తన యుక్తిని, తన యొక్క అనుభవాన్ని, తన యొక్క జ్ఞానాన్ని, న్యాయాన్ని ఉపయోగించి ఒక తీర్మానం ఇస్తాడు. అదేవిధంగా వేదములు చేసిన వాదనలన్నిటికీ తీర్మానం ఒకటి ఉంటుంది. అంటే దీని యొక్క సారం ఇది, అంటే వేదములన్నీ ఇచ్చిన తీర్మానము వేదాంతము అంటే మరేమిటో కాదు. అంతమంటే ఏంటి? చివర అని అర్థం. వేదములకు చివర చెప్పబడింది అంటే అర్థం వేదము చెప్పిన చివరి మాట అని అర్థం. ఒక పుస్తకంలో కన్క్లూషన్లో మొత్తం సారం ఉంటుంది, అలాగే వేదము యొక్క సారమంతా వేదాంతంలో ఉంది. ఆ కారణం చేత వేదముల యందు పరమేశ్వరుడు ఉన్నాడని శ్లోక్యాయిత అనే నామానికి అర్థం. అయితే వేదాల్లో చెప్పబడ్డాడు కానీ ఉపనిషత్తుల్లో ఆయన కాదండి, పూర్తి ఆత్మతత్వం చెప్పబడింది అంటే ఓరి పిచ్చివాడా అవసాన్యాయచ అని మళ్ళీ చెప్తున్నాడు. అవసాన్యాయచ అంటే వేదముల యొక్క అవసానమునందు చెప్పబడినవాడు, ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మము ఈతడే అని చెప్పబడుతున్నారు. వేదముల చేత, వేదాంతముల చేత, రెండింటి చేత ప్రతిపాదింపబడే పరతత్వం ఈయన. అందుకే వేదైశ్చ సర్వైరహమేవ విద్య వేదాంతకృత్ వేద విదేవచాహం. ఇదే మాట కృష్ణ పరమాత్మ అక్కడ మనకు తెలియజేశారు. ఇలాగ వేదముల చేత, వేదాంతముల చేత కూడా ప్రతిపాదింపబడే పరతత్వం పరమేశ్వరుడు. శివతత్వం చాలా ఆశ్చర్యకరమైన తత్వం. దీన్ని సరిగ్గా అధ్యయనం చేయడం చేతగాని పాశ్చాత్యులు శివుడు గురించి రాసిన పనికిమాలిన వ్యాఖ్యలు పట్టుకుని శివద్వేషులు, మన భారతీయంలో భారతీయంగా ఆలోచించలేని వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు రాశారు. పొరపాటున ఆ పుస్తకాలు ఎప్పుడైనా మీకు తారసపడచ్చు, అందుకు ముందే సమాధానం చెప్తున్నాం. రుద్రుడనే దైవం చెప్పబడ్డాడు కానీ శివుడు అనేవాడు ఎక్కడా చెప్పలేదని రాశారు వాళ్ళు. శివుడు అనేవాడు చెప్పబడలేదు అంటే శివుడు ఎలా ఉంటాడంటే ఆయన వివిధములైన పాలతో చేసిన ఉత్పత్తులలో పాలు ఎలా ఉంటాయో అలా ఉంటాడు. అది ఒక్కటి విషయం. పాలతో చేసిన ఉత్పత్తుల్లో పాలు ఎలా ఉన్నాయో శివుడు అలా ఉన్నాడు. బ్రహ్మ విష్ణు రుద్రాది రూపములన్నింటిలోని ఆయనే ఉన్నాడు. శివుడు కానివాడు దేవుడు కాలేడు, గుర్తుపెట్టుకోండి. శివుడు కానివాడు దేవుడు కాలేడు. వివేకంతో ఆలోచిస్తే ఈ మాట స్పష్టమైపోతుంది. శివుడు అంటే శుభస్వరూపుడు అని. ఏ దేవత అయినా సరే నేను శివుణ్ణి కానండి అంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పచ్చు. ఎందుకంటే శుభం కలిగించిన వాడు మనకెందుకండి? శివం అంటే క్షేమం, మోక్షం. అది ఇవ్వనివాడు మనకెందుకండి? అందుకే శివుడు కాని దైవం లేదు. అలాగా సర్వదేవతల యందు వ్యాపించిన ఏ శివత్వం ఉందో ఆ శివత్వాన్ని మనం నమస్కారం చేస్తున్నాం. అందుకు నమ శివాయ అంటే సర్వదేవతల యందు వ్యాపించిన ఏకైక శివం ఏది ఉందో దాన్ని మనం పట్టుకున్నాం. ఎప్పుడు సృష్టిలో ప్రతి దానిలోంచి శివమే మన వైపు వస్తుంది, అది విశేషం. శుభం, కైవల్యం, మంగళం అన్ని. అందుకే శివుడు ఏ విధంగా ఉన్నాడంటే అవసాన్యాయచ ఉపనిషత్తుల యందు చెప్పబడి ఉన్నటువంటి వాడు. అందుకే ఉపనిషద్వేద్యుడు గనకనే ఉపనిషత్తు చెప్తోంది మాండూక్యోపనిషత్తు ఏమని, నువ్వు త్రిగుణములు దాటిన చతుర్థ స్థితికి వెళితే ఆ చతుర్థావస్థ యందు తురీయం అంటారు దాన్ని, ఆ తురీయమునందు ఏది భాసిస్తున్నదో దానినే చతుర్థం మన్యంతే శివం అన్నారు. ఆ చతుర్థమైన స్థితిలో ఉన్నవాడే శివం అయినటువంటి వాడు. ఆ తురియాతీతుడైన తురియ స్థితిలో ఉన్నటువంటి త్రిగుణాతీతుడే త్రిగుణముల యందు వ్యాపించి ఉన్నాడు. ఇది విశేషం అన్నమాట, ఇది శివతత్వం. అందుకు అవసాన్యాయచ వేదాంత ప్రతిపాద్యుడు. ఈ విషయం మనకి శ్రీనాథుడు వారు చెప్తారు, విహరించు నెవ్వడు వివిధోపనిషదర్థ హర్మ్యాగ్రముల యందు నగరహంబు, సవరించు నెవ్వడు జఠరగోళంబున వడవడంగగనుండ భూతగణము, నెరయించు నెవ్వడు నిజ సనాతనమాయ సకల ప్రపంచంబు సంతతముగా, విహరించు నెవ్వడు వివిధోపనిషదర్థ హర్మ్యాగ్రముల యందు నగరహమ్ము, చరియించు నెవ్వడు శాశ్వత మంగళ ప్రొద్ధామరార్భటి నొక్కరుండు. అహహా అయ్యాది దేవుడు నామయుండు రుద్రుడు అవిచించుడు ఆజ్యుడు అరూపుడుండ అవ్యయంబుగు తత్వమేమనవసంబే అన్యులకు ఎట్టివారికి అనగులారా అంటారు శ్రీనాథ మహాకవి. అటువంటిది వివిధ ఉపనిషద్ అర్థములుగా వ్యాపించినటువంటి ఆ పరమాత్మే అవసాన్యాయచ అని చెప్పబడుతున్నవాడు. ఆయనే వన్యాయచ నమః, అరణ్యములలో అంతర్యామి అయినటువంటి వాడు అన్నారు. అయ్యా వేదాలు అంటాడు మళ్ళీ అడవుల్లోకి తెస్తాడండి, ఈ ఒక దగ్గర పోనీ అక్కడ ఉన్నామంటే ఏదో ఆ దగ్గర దానికి తీసుకెళ్తే మళ్ళీ అక్కడ దవీమని అరణ్యాల్లో పడేస్తాడేంటండి. ఇది వనము అంటే దుర్గమమైన స్థానములు అని అర్థం. ఈ వేదము వేదాంతము ఎన్ని చదివినా వింటున్నంతసేపు చాలా బాగుంటుంది, అసలు తత్వం ఏదుందో అది దుర్గమము, దుర్లభో దుర్గమో దుర్గో. అదే మనం అమ్మ అంటే దుర్లభ దుర్గమా దుర్గా అన్నాం, అంతే. అది మాత్రం ఒక్కటే దుర్గమే. అది దుర్గము అంటే ప్రవేశించడానికి వీలు కానిది. నువ్వు వేదాలు మతనం చేసిన వేదాంతాలు మతనం చేసిన అది దుర్గమమే. అది బ్రహ్మ పరబ్రహ్మ జ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానం అంత తేలిక కాదు. అది దుర్లభము అంటే కష్టసాధ్యమని అర్థం తప్ప అసాధ్యమని కాదు. అది గుర్తుపెట్టుకోండి. అత్యంత కష్టంతో సాధించవలసినది భగవంతుని అంటే తేలిగ్గా లభించే వస్తువు కాదండి. ఎన్ని సాధనలు ఎన్ని చేయాలి. దుర్గమము అలాంటి దుర్గమమైనటువంటి బ్రహ్మజ్ఞానముగా ఉన్నవాడు గనక వన్యాయచ అన్నారు. అరణ్యములలో ఉన్నవాడు అంటే అది విశేషం. అలాంటి స్థానములందు ఉన్న పరమేశ్వరునికి నమస్కారము అని చెప్పి ఇప్పుడు సప్తమ అనువాకంలోకి మనం ప్రవేశిస్తున్నాం, ఏడవ అనువాకంలో. ఈ అనువాకంలో మళ్ళీ అన్యతో నమస్కారములే అంటే ఒకే వైపు నమస్కారం ఉంటుంది, ఉభయతో నమస్కారం కాకుండా. ఇది మీకు ఎలా ఉంటుందంటే ఒక యుద్ధం ప్రారంభావస్థ నుంచి విజయావస్థ వరకు మొత్తం వర్ణించబడుతుంది ఇందులో. ఎందుకంటే రుద్రం అనేది ఒక కల్పవృక్షం, ఏది కావాలంటే అది, పంటలు కావాలంటే పంటలు, జ్ఞానం కావాలంటే జ్ఞానం, అన్నం కావాలంటే అన్నం, నీరు కావాలంటే నీరు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఆయన అని తెలియజేస్తున్నది. ఈ స్పృహతో మనం ఏది ముట్టుకున్నా ఈశ్వరుడు కనిపిస్తాడు. మన ఇంట్లో పంపు నుంచి గారే చిన్న ప్రవాహం కూడా ఈశ్వరుడే. అది బకెట్లో పెట్టుకుంటే అందులో కూడా ఆయనే కనబడుతున్నాడు. అందుకే రుద్రం ఎక్కడ జరుగుతుందో అక్కడ జలానికి కూడా లోటుండదు. ఇందులో ఏ సందేహం లేదు.

0: ஓம் நம சிவாய. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம சிவாய.
1: பண்டிதாராஜ்யுடு, పూర్వకాలంలో వేద విరుద్ధమైనటువంటి మతాలన్నీ కూడా ప్రబలిపోతూ ఉన్నాయి. వేదాలన్నీ కూడా అపవర్షేయాలు కావు. అవి ఎవరో కొందరు స్వార్థపరుడు చెప్పినటువంటి వాక్యాలు తప్పించేంతకన్నా ఏం కాదు. భగవంతుడు అనేవాడు లేడు. వేదాలను కొంతమంది స్వార్థపరులు తమ ఉదర పోషణ కోసమే దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. యజ్ఞయాగాదులన్నీ కూడా ఉపయోగం లేనటువంటివి, ఇవి జంతు బలి ఇస్తూ ఉన్నారు, హింసాయుతమైనటువంటివి అని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చార్వాకులు, జైనులు, బౌద్ధులు, అనేక రకాలైనటువంటి వాళ్ళు మిగిలినటువంటి మతాలన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. వేద విహితమైనటువంటి ఈ మతాలన్నీ కూడా వెనకబడిపోతూ ఉన్నాయి. అటువంటి సమయంలో కైలాసం నుంచి పరమేశ్వరి యొక్క ఆజ్ఞ మేరకు నందీశ్వరుడు బసవేశ్వరుడు అనేటటువంటి పేరుతో కర్ణాటక దేశంలో ఆవిర్భవించి శైవ మతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ నందీశ్వరుడు తన యొక్క సహచరులైనటువంటి భృంగి, శృంగి వీరందరితోనూ వచ్చి ఈ శైవ మతాన్ని ఎంతవరకు ప్రచారం చేయగలుగుతాడు అనే అనుమానం వచ్చింది ఈశ్వరుడికి. ఒకసారి ఇలా లాభం లేదు, అందుకని శాపం ఇవ్వగలిగినటువంటి వాడు, ఆ శాపాన్ని ఉపసంహరించగలిగినటువంటి వాడు సర్వశాస్త్ర పండితుడు, ఘటనాఘటన సమర్థుడు, అనన్య సామాన్యుడు అయినటువంటి అద్వితీయుడైనటువంటి ఒక మానవుణ్ణి గనక భూలోకంలోకి పంపినట్లయితే అతడు ఈ శైవాన్ని బాగా ప్రచారం చేయగలుగుతాడు అని చెప్పి భావిస్తూ ఉన్నాడు. అలా భావించినటువంటి సమయంలో ఆ భావన మాత్రం చేతనే ఈశ్వరుడి ఎదురుగా ఒక ఆకారం నుంచుంది. అది ఈశ్వరుడికి నమస్కారం చేసింది. స్వామి ఏమి సెలవు అంది. ఈశ్వరుడు తల ఎత్తి తల ఒక్కసారి పంగించి, నాయనా, భూలోకంలో నందీశ్వరుడు బసవేశ్వరుడు అనేటటువంటి పేరుతో శైవ మతం ప్రచారం చేయడం కోసం అని వెళ్లాడు. నువ్వు భూలోకంలో జన్మించి అతడికి సహాయకారిగా ఉండవలసింది. భూలోకంలో ద్రాక్షారామము అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రదేశం ఉంది. ఆ ద్రాక్షారామంలో భీముడు అనేటటువంటి ఒక పండితుడున్నాడు. అతడు పరమశివ భక్తుడు. ఆ భీముడి యొక్క ఇంట్లో అతని గర్భాన నువ్వు జన్మించవలసింది అని చెప్పేసి చెప్పాడు. శివుని యొక్క ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడై ఆ శివాంశ సంభూతుడైనటువంటి వాడు ఈ యొక్క భీముడు అనేటటువంటి పండితుడి గర్భాన జన్మించాడు. ఆ భీముడి యొక్క భార్య గౌరమాంబ. ఆ గౌరమాంబ, భీముడు వీళ్ళిద్దరికీ జన్మించినటువంటి వాడు ఈ బాలకుడు. అతడికి మల్లికార్జునుడు అని నామకరణం చేశాడు ఈ భీముడు. మల్లికార్జునుడు పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. అతనికి ఉపనయనం చేశారు. చదువుల కోసమని గురువు దగ్గరికి పంపారు. మల్లికార్జునుడు ఏకసంధాగ్రాహి. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్ని కూడా ఒక్కసారి వినంగానే అతనికి వచ్చేసినాయి. అతడు ఏకసంధాగ్రాహి. చిన్నప్పటి నుంచి కూడా శివుడి మీద, శివుడి యొక్క భక్తి తత్వం మీద అతనికి మక్కువ ఎక్కువ కాసాగింది. ఈ రకంగా పెరిగినటువంటి ఈ మల్లికార్జునుడు శివభక్తిని ప్రచారం చేస్తూ ఉన్నాడు. మెళ్ళో లింగాలు శివలింగాన్ని ధరించాడు. రుద్రాక్ష మాలలు ధరించాడు. విపోది ముఖాన ధరించాడు. తరించి వీర శైవాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆ ఊళ్ళో నుండి బ్రాహ్మణోత్తములు పండితులు అందరూ కూడా ఇతణ్ణి నిందించసాగారు. అయినప్పటికీ కూడా మల్లికార్జునుడు ఏ రకంగానూ కూడా జంకకుండా ఆ శైవ మతాన్ని మాత్రం ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజున ఆ గ్రామంలో మహాదేవుడు అనేటటువంటి ఒక శైవ భక్తుడు, మహాదేవయ్య అని పిలుస్తూ ఉండేవాళ్లు, అతని పేరు మాత్రం మహాదేవుడు. ఈ మహాదేవుడు అనేటటువంటి ఒక శివభక్తుడు ఉండేవాడు. అతడు శివుణ్ణి పూజించడం కోసము అని చెప్పేసి శివార్చన కోసం సంబారాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. శివుణ్ణి అర్చించడానికి కూర్చున్నాడు. తీరా అర్చన మొదలు పెట్టబోయేసరికి ఇప్పుడు గుర్తొచ్చింది, అయ్యో అర్చనకు ముఖ్యమైనటువంటి ఆ పూను మాత్రం మర్చిపోయాని అనుకున్నాడు. వెంటనే లేచి పరిగెత్తుకుంటూ దొడ్లోకి వెళ్లాడు. అపరాహ్నం కావస్తూ ఉన్నది, పూజకు వేళ మించిపోతుంది, అందుకని పరిగెత్తుకుంటూ దొడ్లోకి వెళ్లి అక్కడ కనిపించినటువంటి పూలన్నీ కూడా కోసుకుని గబా గబా వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉన్నటువంటి ఈ మహాదేవయ్య పూజకు వేళ అయిపోతూ ఉన్నది అనేటువంటి తొందరలో త్వర త్వరగా నడుచుకుంటూ వస్తూ వస్తూ ఆ దేవతార్చన కోసమని పెట్టినటువంటి ఆ సంభారాలన్నీ ఉంచినటువంటి ఆ పూజా పాత్రను ఒక్క తన్ను తన్నేశాడు. పొరపాటున జరిగిపోయింది ఈ హఠాత్ సంఘటన. భగవంతుడి పూజ కోసం అక్కడ ఉంచినటువంటి వస్తువులన్నీ కూడా నేల మీద పడిపోయినాయి. చూశాడు ఈ మహాదేవయ్య, అయ్యో అపచారం జరిగిపోయింది, మహాపచారం జరిగిపోయింది, ఘోరమైనటువంటి అపచారం జరిగిపోయింది. ఈ అపచారం సామాన్యమైనటువంటి కాదు, సాక్షాత్తు ఈశ్వరుణ్ణి అర్చించడం కోసం తెచ్చినటువంటి ఈ సంభారాలని కూడా నేలపాలైపోయినాయి, అది కూడా నా కాలుతో నేను తన్నేశాను. ఇది ఈ పాపానికి నిష్కృతి లేదు అని పరిపర విధాలుగా విలపించినటువంటి వాడై చివరికి అక్కడ ఉన్నటువంటి ఒక గండ్ర గొడ్డలు తీసుకుని తన రెండు పాదాలు కూడా నరికేసుకున్నాడు. ఈ కాలుతోనే కదా నేను ఆ శివుడి యొక్క అర్చన కోసం అని తెచ్చినటువంటి ఈ సామాన్లన్నీ కూడా ఈ సంభారాలన్నీ కూడా తన్నేసింది, కాబట్టి ఈ కాళ్ళు ఇక్కడ నరికిపోవాల్సిందే, ఈ కాళ్ళు ఇక్కడ క్షయమైపోవాల్సిందే అని ఆ రెండు కాళ్ళు నరికి అక్కడ పారేశాడు. ఇప్పుడు కాళ్ళు పాదాలు రెండు తెగిపోయినటువంటి ఆ మహాదేవయ్య లేవలేనటువంటి స్థితిలో అక్కడ పడిపోయి ఉన్నాడు. కాళ్ళ నుంచి కారినటువంటి ఆ రక్తం అంతా కూడా అక్కడ మడుగు మడుగ్గేటేసింది. ఆ దేవతార్చన చేసేవంటి ఆ దేవతా మందిరానికి ఎదురుకుండానే పడిపోయి ఉన్నాడు. రక్తం మడుగులో పడి కొట్టుకుంటూ ఉన్నాడు. కానీ శివపంచాక్షరిని మాత్రం జపిస్తూ ఉన్నాడు. ఓం నమ శివాయ శివపంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు ఈ మహాదేవయ్య. ఈ విషయం ఊరంతా వ్యాపించింది, అందరికీ తెలిసిపోయింది. ఊళ్ళో జనం అందరికీ కూడా మహాదేవయ్య కాళ్లు తెగేసుకున్నాడు, శివారాధనకు తీసుకొచ్చిన సంభారాలని కూడా పొరపాటున అతని కాళ్ళు తగిలి నేలపాలైపోయినాయి. అందుకు ప్రాయశ్చిత్తంగా తన కాళ్ళను తానే తెగొట్టేసుకున్నాడు. మహాశివ భక్తుడు, అమోఘమైనటువంటి భక్తుడు, కాబట్టి అతన్ని చూసినంత మాత్రం చేతనే మన యొక్క జన్మ తరిస్తుంది అని చెప్పేసి అందరూ ఊహిస్తూ ఉన్నారు. పరుగు పరుగున జనం అంతా వచ్చి అతన్ని చూసి పెడుతూ ఉన్నారు. ఇల్లంతా జనం మోగి ఉన్నారు. ఈ విషయం మల్లికార్జునుడికి తెలిసింది. ఈ పండితుడైనటువంటి మల్లికార్జునుడు తాను కూడా ఈ మహాదేవయ్యను చూడటానికి వచ్చాడు. మహాదేవయ్య రక్తం మడుగులో పడి కొట్టుకుంటూ ఉన్నాడు. ఓం నమ శివాయ అని శివపంచాక్షరి మహామంత్రాన్ని మాత్రం జపం చేస్తూ ఉన్నాడు. అందరినీ తప్పుగమ్మని లోపలికి వెళ్లాడు మల్లికార్జునుడు. దీపారాధన వెలుగుతూ ఉన్నది. ఆ దీపారాధన కుందిలో ఉన్నటువంటి నూనెను తన చేతులతో తీసుకుని ఈ మహాదేవయ్య కాళ్లకు ఆ నూనెను రాచాడు. అంతే మహావిచిత్రమైనటువంటి సంఘటన. తెగిపోయినటువంటి కాళ్లు కాస్త అతుక్కునిపోయినాయి మహాదేవయ్యకి. మహాదేవయ్య కాళ్లు పోలేదు. ఇప్పుడు మహాదేవయ్య కాళ్లు అతనికే ఉన్నాయి, రక్తం మడుగు లేదు. మహాదేవయ్య లేచి కూర్చున్నాడు. ఈ సంఘటన అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా చూశారు, వాళ్ల కళ్ళారా చూశారు. మహాద్భుతం, అత్యద్భుతం, లోకంలో ఏ మానవుడు కూడా చెయ్యలేనటువంటి పని ఇప్పుడు ఈ మల్లికార్జునుడు చేశాడు. ఆయన మహాభక్తుడు, మల్లికార్జునుడు మహామహిములు కలిగినటువంటి వాడు. అంతే ఆ క్షణం నుంచి మల్లికార్జునుడికి శిక్షగణం పెరిగిపోయింది. మల్లికార్జునుడు చెప్పిందే వేదమైపోయింది. ఇంతవరకు ఆ మల్లికార్జునుడిని నిందించిన వాళ్లు కూడా ఇక మాట్లాడడం మానివేశారు. వాళ్ళు ఏమీ అంటం లేదు, మల్లికార్జునుడు చెప్పిందే వేదం అయిపోయింది. మల్లికార్జునుడు ఈ రకంగా శిక్ష ప్రశిక్ష గణాలన్నింటినీ కూడా పోగు చేసి సేవమతాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉన్నటువంటి ఈ మల్లికార్జునుడు దేశ దేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఈ రకంగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ మల్లికార్జునుడు తన యొక్క శిష్యుల కోరిక మీద సందవోలు అనేటటువంటి గ్రామానికి వెళ్లాడు. ఆ పట్టణాన్ని వెలనాటి చోడుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన బౌద్ధుడు, ఆయన గురువు గారు ఒక బౌద్ధ మతాచార్యుడు. అక్కడికి వెళ్లాడు, తన శైవ మతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఈ విషయం రాజుగారికి తెలిసింది, రాజుగారి యొక్క గురువు గారైనటువంటి ఆ బౌద్ధ మతాచార్యుడికి తెలిసింది. వెంటనే బౌద్ధ మతాచార్యుడు రాజు దగ్గరికి వచ్చి, రాజా సభను ఏర్పాటు చేయించు, ఆ మల్లికార్జునుడిని సభకి రమ్మను, ఈ సభలో అతన్ని నేను ఓడించి పంపిస్తాను అన్నాడు. గురువుగారికి ఆజ్ఞ మేరకు సభని ఏర్పాటు చేశాడు మహారాజు. ఆ సభకి రావాల్సిందిగా మల్లికార్జునుడికి ఆహ్వానం పంపారు. మల్లికార్జునుడి సభకు వచ్చాడు. అయితే సభ ప్రారంభం కాకముందే ఈ బౌద్ధ మతాచార్యుడు దేశంలో ఉన్నటువంటి కర్మవాదులు, కాలవాదులు, వేదాంతులు, సాంఖ్యులు, యోగాచార్యులు, చార్వాకులు, పంచరాత్రులు, జైనులు, బౌద్ధులు వీళ్ళందరినీ కూడా ఆ సభకి రావించాడు. సభ ప్రారంభమైంది. ఇప్పుడు ఆ బౌద్ధ మతాచార్యులు లేచి, మల్లికార్జున, నా చేతిలో ఓడిపోయినటువంటి అనేక రకాలైనటువంటి మతాల వాళ్ళు ఈ సభలో ఉన్నారయ్యా, ముందు వాళ్ళందరినీ ఓడించు. వాళ్ళు గనక నీ చేతిలో ఓడిపోయినట్లయితే అప్పుడు నేను రంగంలోకి వస్తాను. ఒకవేళ నువ్వే గనక వాళ్ళ చేతిలో ఓడిపోయినట్లయితే నా అవసరం అనేది ఉండదు, కాబట్టి ముందు వాళ్లను ఓడించవలసింది అన్నాడు. సరే, వాదన ప్రారంభమైంది. మల్లికార్జునుడు క్రమంగా ఆ సభలో ఉన్నటువంటి చార్వాకుల్ని, పంచరాత్రులు, నాస్తికులు, జైనులు, బౌద్ధులు, యోగవాదులు అందరినీ కూడా ఓడించాడు. చివరికి ఈ బౌద్ధ మతాచార్యుడు, రాజగురువు అయినటువంటి ఈ బౌద్ధ మతాచార్యుడే రంగంలోకి వచ్చాడు. ఈ బౌద్ధ మతాచార్యుడు మల్లికార్జునుడిని చూసే లోపల భయపడుతూనే ఉన్నాడు, కానీ పైకి మాత్రం బింకంగా ఉన్నాడు. వాదన ప్రారంభిస్తూనే మొట్టమొదట్లోనే చెప్పాడు, అసలు ఈశ్వరుడికి దైవత్వాధికారము అనేది లేదు అన్నాడు. ఎందుకని అంటే పురేల మాల ధరించాడు, చేతిలో కపాలం పట్టుకున్నాడు, చర్మాన్ని ధరిస్తున్నాడు, భిక్షాటనం చేస్తూ ఉన్నాడు, కంఠంలో గరణాన్ని ధరించి ఉన్నాడు. ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి వాడు భగవంతుడిగా ఉండడానికి అర్హుడు కాదు, కాబట్టి ఆయనకి దైవత్వాధికారం లేదు అని చెప్పాడు. అయితే మల్లికార్జునుడు ఈ బౌద్ధ మతాచార్యుడు చెప్పినటువంటి అవలక్షణాలన్నీ కూడా అవే సర్వత్వాధికారం కలిగి ఉండటానికి లక్షణాలు అని చెప్పి సశాస్త్రీయంగా నిరూపించాడు. ఇక మారు మాట్లాడలేకపోయాడు బౌద్ధ మతాచార్యుడు, మిన్నకొండిపోయాడు. అప్పటికి మల్లికార్జునుడు అడిగాడు, ఏమయ్యా ఇంకేమైనా ఉన్నదా అంతేనా అని. బౌద్ధ మతాచార్యుడు మారు మాట్లాడలేదు. దాంతో మల్లికార్జునుడు గెలిచినట్టుగా అక్కడ ప్రకటించడం జరిగింది. ఏదైనా సరే ఒక విషయం వచ్చినప్పుడు శేషం కోపేన పోరయ్యే మనం గనక మాట్లాడలేకపోయినట్లయితే చివరి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాం. అదే పరిస్థితిలో ఇక్కడ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఈ బౌద్ధ మతాచార్యుడు. ఆ తరువాత ఇక్కడ దేవయ్య, రామయ్య అనేటటువంటి ఇద్దరు వీర శైవులు మల్లికార్జునుడి దగ్గరికి వచ్చి, శివుణ్ణి దూషించినటువంటి ఆ పండితుడిని మేము సంహరిస్తాము, ఆ బౌద్ధ మతాచార్యుని మేము సంహరిస్తాము అని చెప్పి అతన్ని వెతికి వాళ్లు ముక్కలు ముక్కలుగా నరికి సంహరించారు. ఆ తరువాత ఈ రాజుగారు మల్లికార్జునుడి కబురు చేశాడు, నువ్వేనా ఆ బౌద్ధ మతాచార్యుని సంహరించింది అన్నాడు. అప్పుడు మల్లికార్జునుడు నిర్భయంగా చెప్పాడు, నేనే సంహరించాను. అంతేకాదు, నువ్వు శిక్షిస్తావని నాకు తెలుసు, తెలిసి కూడా నేను సంహరించాను. నువ్వు కాదు, నా శిక్ష నేనే వేసుకుంటూ ఉన్నాను. చూడు, ప్రజలకందరికీ కూడా చాణిపోయి నా తలని 3 సార్లు నేనే నరుక్కుంటాను, మళ్లీ నా తల వచ్చి నాకు అతుక్కుంటుంది. అలాగే నా కనుగుడ్లు 3 సార్లు నేనే పీక్కుంటాను, మళ్లీ వాటంతా అవే అతుక్కుంటాయి. ఇది ఆ ఈశ్వరుడి యొక్క మహిమ. నువ్వు అందరికీ కూడా చాటింపవేయించు, దేశ విదేశాలన్నింటికీ చాటింపవేయించు, అందరి ముందే నేను ఈ పని చేస్తాను అన్నాడు మల్లికార్జునుడు. సరే రాజుగారు, మల్లికార్జునుడి చెప్పినట్టుగానే చాటింపు వేయించాడు. దేశ విదేశాల నుంచి పండితులు అందరూ కూడా ఆ సభకి వచ్చారు. మల్లికార్జునుడు తన గుడ్లను తానే పీక్కున్నాడు. మొదటిసారి అవి మళ్లీ అతుక్కున్నాయి. మళ్లీ రెండోసారి పీకాడు, రెండోసారి కూడా అతుక్కున్నాయి. మళ్లీ మూడోసారి పీకటానికి ఉద్యుక్తులవుతూ ఉన్నాడు.

0: చనిపోయారు. వాళ్ల వంశం నిర్వంశం అయిపోయింది. ఆ తరువాత ఈ మల్లికార్జునుడు తన యొక్క శిష్యుల సహాయంతో అమరావతి చేరి అమరేశ్వరుణ్ణి అక్కడ సేవిస్తూ చాలా కాలం ఉండిపోయాడు. అప్పుడు ఆ అమరేశ్వరుడి యొక్క దయతో అతని కళ్ళు వచ్చినాయి. ఆ తరువాత ఈ మల్లికార్జునుడు శ్రీశైలానికి వెళ్లాడు. అయితే ఆ శ్రీశైలం అంతా కూడా లింగాకృతిలో అతనికి కనిపించింది. లింగాకారంలో ఉన్నటువంటి ఈ శ్రీశైలాన్ని నేను ఎక్కను అని చెప్పి తన యొక్క శిష్యుడితో పైకి మల్లికార్జునుడి కబురు చేశాడు. దేవదేవుడైనటువంటి ఆ మల్లికార్జునుడి కబురు చేశాడు. ఈ శిష్యుడు పైకి వెడుతూ ఉన్నాడు. వెడుతూ ఉంటే అక్కడ దేవదేవుడైనటువంటి ఆ మల్లికార్జునుడే ఎదురొచ్చి, నాయన, ఆ భగవంతుడిని చూడటం కోసమని నువ్వు పైకి వెళ్ళక్కర్లేదయ్యా, నేను చూపిస్తాను రావలసింది అని ఆ శిష్యుడిని ఒక చెట్టు మీదకి తీసుకెళ్లాడు. తాను కూడా ఆ చెట్టుకి మీదకి ఎక్కి, అదిగో మల్లికార్జునుడు, అక్కడే ఉన్నదే భ్రమరాంబాదేవి, చూడు అన్నాడు. వెంటనే మల్లికార్జునుడు భ్రమరాంబ అతనికి సాక్షాత్కరించారు. అక్కడ ఉండే ఆ శ్రీశైలంలో ఉండేవంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా చూపించి ఇప్పుడు అతన్ని కిందికి సాగనంపాడు. ఆ శిష్యుడు తిరిగి కిందికి వచ్చినటువంటి వాడై తన గురువుగారైనటువంటి మల్లికార్జునుడికి జరిగినటువంటి విషయాన్నంతా కూడా వివరించాడు. ఆ కనిపించినటువంటి వాడు, ఎదురొచ్చినటువంటి వాడు సాక్షాత్తు మల్లికార్జునుడేను అనే విషయం తెలిసినటువంటి వాడై ఆ మల్లికార్జునుడిని శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ మల్లికార్జునుడిని పరిపరి విధాలా స్తుతించాడు ఇక్కడ ఉన్నటువంటి పండిత మల్లికార్జునుడు. అప్పుడు ఆ మల్లికార్జునుడు ఇతనికి ప్రత్యక్షమై ఈ భక్తుడైనటువంటి ఈ పండిత మల్లికార్జునుడిని తనలో లీనం చేసుకున్నాడు. ఇతనే ఈ మల్లికార్జునుడే పండితారాధ్యుడు అనే పేరుతో పిలువబడ్డాడు. భారతదేశంలో వీరశైవాన్ని బాగా ప్రచారం చేసినటువంటి వాడు ఈ మల్లికార్జునుడే. ఇతడే పండితారాధ్యుడు, పండిత మల్లికార్జునుడు. ఇతడి యొక్క చరిత్రనే పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర.
1: ఓం నమః శివాయ. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

ప్రమదే సచంద్రమసమాగచ్చతి తస్మై సత్ర విదిహీతే యథాలుందుభే స్కంతేన సవూర్ధ్వ ఆక్రమతే సలోకమాగచ్చత్యశోకమహిమం తస్మిన్ వసతి శాశ్వతీ స్తమాః ఏతద్వై పరమం తపో యద్యాహి తస్తప్యతే పరం గేహైవ లోకం జయతి జయేవం వేదైతద్వై పరమం తపోయం ప్రేతమరణ్యగ్నే హరంతి పరమగ్నే

ప్రజాయేత తపసి యద్వై చతుర్థం తత్సురీయం నరిషతం పదమితి దర్శయివచ్చే తపసోరజా ఇతి సర్వముఖ్యే వై శరజ ఉపర్యుపరి తపత్యే వజ్ఞేహైవ స్త్రియా యశసా తపసి యోత్యాయేతదేవం పదం వేద శ్రీషారాయత్రే తస్మిగ్రస్తురీయే దర్శతే పదే పరోరజసి ప్రతిష్ఠితా తద్వై తత్సత్యే ప్రతిష్ఠితం చక్రుర్వై సత్యం చక్రుర్హి వై సత్యం తస్మాద్యేయం గౌమిమానాదేయామహమదర్శమహమశ్రౌషమితి ఏం బ్రూజాదహమ

ప్రతిష్టతి సమే ప్రతిష్టతి దుర్గే తత్సర్వై ప్రతిష్టా చక్షుషా సమే చ దుర్గే చ ప్రతిష్టతి ప్రతిష్టతి సమే ప్రతిష్టతి దుర్గే జయేవం వేద రోహ

ప్రజాయమానాదేతైవ మయీ విష్ణేతి ప్రవివేశ శ్రోత్రం మనోహోత్ర్రామతత్సంవత్సరం రోష్యాగత్యోవాచకతమచకతమ

్యోరణ్యం పునంజ్రహ్మవాదినం జగత్నాథికేర ప్రజా ప్రవీయం చేయంతిరణ్యంధ్రదేవాదనస్థికేర ప్రజా ప్రవీయం చేయంతేదత్వాహ్యయమృతం చేరణ్యమియంతే శుక్రతనోసంవర్జయ్యాహసే.

ఇంద్రోదమాక్షిణేంద్రోదక్షిణాదిగణ్యేకల్పాయ తరి ద్రోయోజిత

సోమీయం ఆత్మనిక్రేణేవాశ్యం వృణలక్షేణ సోమాభ్యాం వాయుంద్రవృత్తమే సోమీయం మధుమాన.